0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. ఫలానా వారు నాకు గురువు లేదా ఫలానా వారు నాకు శిష్యులు అనడంలో, అనుకోవడంలో అధికారం ధ్వనిస్తుంది. అధికారం అనేది అభివృద్ధికి ఆనకట్ట. మీరు ఇతరులపై చూపించేదైనా, ఇతరులు మీపై ప్రదర్శించేదైనా అధికారం ఉన్న చోట స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండవు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని మనసు స్వచ్ఛంగా ఆలోచించలేదు. స్వచ్ఛమైన ఆలోచనలు లేని జీవితం ఎప్పుడూ సమస్యలమయంగానే అనిపిస్తుంది. వేరే వాళ్లకు లొంగే మనసును అధీనంలోకి తీసుకుంటే మీ జీవితం మీ చేతుల్లో, మీ సమస్యలకు పరిష్కారం మీ చెంతలో అని 7 దశాబ్దాలు పైగా తన నిరంతర ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసిన విఖ్యాత ప్రసంగకర్త జిట్టు కృష్ణమూర్తి గారు అన్ని దశాబ్దాల పాటు ఏమాత్రం అలసట లేకుండా, అనారోగ్యాల్ని లక్ష్య పెట్టకుండా నిత్య నూతనంగా ఎలా ఉండగలిగారు? కృష్ణమూర్తిగారు ప్రతిరోజు తెల్లవారితే చాలు, తాను ఎన్నడూ ఎరగని, చూడని అపురూపమైన, అపూర్వమైన, అద్భుతమైన ఒక గొప్ప విశేషం తన కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఆశ్చర్యంతో చూస్తుండేవాళ్లు. ప్రతిరోజు ఆయనకు కొత్త రోజుగా దర్శనమిచ్చేది పాత రోజు మాత్రం కాదు, మామూలు రోజుల వంటిది కూడా కాదు. అలాంటి రోజు అంతకు ముందు ఎన్నడూ రానట్లు, లేనట్లు, తాను చూడనట్లు చూసేవాళ్లు. ఒకరోజు పొద్దున్నే ఉదయం ఎండవేళ నడిచి వెడుతుంటే దారిలో ఒకచోట ఒక ఎండుటాకు రాలి నేల మీద పడి ఉండడం చూశారు కృష్ణమూర్తిగారు. ఆ ఆకు పసుపు పచ్చగానూ కాస్త ముదురు ఎరుపు రంగులోనూ ఉంది. ఆ ఆకు అంత్యదశలో ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉంది. అది సహజంగా, చురుకుగా, ఉల్లాసంగా, పూర్తి అందంతో నిండినట్లు కనిపిస్తోంది. చెట్టుకు ఉండే శక్తి, వేసవి వేడి అంతా ఆ ఆకులో ఉన్నట్లే ఉంది. అది వాడిపోకుండా అందంగా ఉంది. దీన్ని చూసి ఆయన మనసులో తరంగితమైన భావాలు ఎలా ఉన్నాయంటే, మనిషి దుఃఖంతో, బాధతో, రోగంతో, ముసలితనంతో ముడుచుకుపోయి అందవికారంగా, అశాంతిగా, దైన్యస్థితిలో ఎందుకు చనిపోతున్నాడు? మనిషి ఆ ఎండుటాకంత అందంగా, సహజంగా ఎందుకు చనిపోలేకుండా ఉన్నాడు? మనిషిలోని లోపం, పొరపాటు, తప్పు ఏమిటి? దేహానికి సంబంధించినంత వరకు ఈ డాక్టర్లు, ఈ మందులు, హాస్పిటల్సు, ఆపరేషన్సు ఇవి. జీవితానికి సంబంధించినంత వరకు మరణవేదన, యాతన, బాధ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా సంతోషాలు, సుఖాలు, ఆనందాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మనిషి ఎందుకు చిరునవ్వుతో, గొప్పగా, ఆ ఎండుటాకంత సహజంగా మరణించలేకపోతున్నాడు? మీరు మీ పిల్లలకు చదువు, రాత, శాస్త్రజ్ఞానం, సమస్త విద్యలు, వ్యాపారం, ఉద్యోగం అంతా అన్నీ నేర్పినట్లే గొప్పగా, సహజంగా, అందంగా, ఆనందంగా మరణం గురించి కూడా చెప్పి నేర్పడం మంచిది. మన జీవితంలో ఎన్నో సంగతులు నేర్చుకోవడంతో పాటు సహజంగా మరణించడం కూడా అందులో ఒక భాగం అని తెలుసుకోవడం మంచి సంగతి. పిల్లలకు మరణం గురించి వికృతంగా, భయంకరంగా, వైరాగ్యభావంతో చెప్పడం కాక దాని గురించి శాంతంగా, సౌమ్యంగా వివరించి చెప్పాలి. మీ మాటలతో జననం మరణం, జీవితం మృత్యువు ఒక్కటే, సమానమే అనే భావం ఏర్పడాలి వాళ్లల్లో. పునర్జన్మ అనేది లేదు, అదంతా వట్టి మూర్ఖమైన నమ్మకం. ఈ అందమైన భూమి మీద ప్రతిదీ కొన్నాళ్లు జీవించి తరువాత మరణిస్తుంది. జీవితం యొక్క కదలికను అంతటినీ అవగాహన చేసుకోవడానికి దయ, ప్రేమతో కూడిన జ్ఞానం అవసరం. ఆకు పండి ఎండి నేల రాలినట్లు మనిషి జీవితం కూడా అట్లా అంతం కావడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ మరణం తనకు ఇతరులకు భయంకర అసహ్యం కాకూడదు, అలాగని దాన్ని తోసేసి నిరాకరించవలసిందీ కాదు. మరణాన్ని ముందుకు పొడిగించి వాయిదా వేయవలసిందీ కాదు. అది మనతో రాత్రింబవళ్ళు ఉన్నదే అనే భావం మనలో ఉండాలి. ఈ భావంలో నుంచి అసాధారణమైన, బ్రహ్మాండమైన విశాల భావం పుడుతుంది. ఇవ్వండి, కృష్ణమూర్తిగారు వెలిబుచ్చిన వేల పేజీల భావాల్లో కొన్ని మచ్చుతునకలు. ఇంత విలక్షణ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 25వ భాగం, చివరి భాగం ఈరోజు. గత 6 నెలలుగా 24 భాగాల్లో జిడ్డు కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. ఎక్కడో మదనపల్లెలో పుట్టి పెరిగిన ఒక అతి సాధారణ బాలుడు ప్రపంచాన్నంతటినీ తన వైపుకు తిప్పుకునే స్థాయికి చేరిన ప్రయాణంలో ఎన్ని మలుపులు చోటు చేసుకున్నాయో ప్రస్తావించుకున్నాం. కృష్ణమూర్తిగారు దివ్యజ్ఞాన సమాజంలో ప్రవేశించిన దగ్గర్నుంచి అనేక మంది, అతిశయోక్తి లేకుండా వేలాది మంది ఆయన జీవన ప్రయాణంలో ఆయనతో కలిసి నడిచారు. 80 సంవత్సరాల వయసు దాటాక కూడా కొత్తవారు పరిచయమవుతూనే ఉన్నారు. వాళ్లల్లో ఒకరు ఆయన జీవితంలోని చివరి సంవత్సరాల్లో, ఆమె జీవితపు చివరి సంవత్సరాల్లో పరిచయమైన ఆనాటి భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ. 1976 నుంచి ఇందిరాగాంధీ, జిడ్డు కృష్ణమూర్తిగార్ల మధ్య జరిగిన సమావేశాల గురించి, వాటి ప్రభావం గురించి క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇందిరాగాంధీ కుటుంబ సమేతంగా రిషి వ్యాలీ స్కూల్లో ఒకరోజు గడిపారు అన్న అంశం దగ్గర క్రిందటి అంటే 24వ భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ చివరి భాగంలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మన కథనం 1981 మొదట్లో ఉంది. ఆయన జీవితంలో మరొక్క 5 సంవత్సరాలు మాత్రమే మిగిలున్నాయి. అంతకుముందు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లే ఈ చివరి 5 సంవత్సరాల్లో కూడా ప్రతి ఏడాది జనవరికి ఇండియాలో ఉన్నారు, ఫిబ్రవరి మార్చి నెలల్లో లండన్ మీదుగా అమెరికా ప్రయాణం తన ఊహయ నివాసానికి, అక్కడ 2-3 నెలలుండి మళ్లీ మే జూన్ నెలల్లో యూరోప్కు వెళ్లి అక్కడ 4-5 నెలలుండి శీతాకాలానికి అంటే అక్టోబర్ నవంబర్ మాసాలకు మళ్లీ ఇండియా చేరుకునేవాళ్లు. ఇండియా, యూరోప్, అమెరికా, యూరోప్, ఇండియా, ఈ వృత్తం ఆయన చిట్ట చివరి క్షణం దాకా కొనసాగడం విశేషం. 1981 మొదట్లో ఆయనతో పాటు మేరీ జింబాలిస్ట్ కూడా ఇండియాలోనే ఉన్నారు. ఈ చివరి సంవత్సరాల్లో మేరీ జింబాలిస్ట్ ఆయనకు సర్వస్వం అయ్యారు. కేవలం సెక్రటరీగానే కాకుండా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దగ్గర్నుంచి ఏ సమయానికి ఏ ఆహారం తీసుకోవాలో నిర్ణయించడం, వాటిని అందించడం, ఆయన దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చెయ్యడం, ప్రయాణపుట ఏర్పాట్లు, అనారోగ్యం వస్తే ఆయనకు చికిత్స అందేలాగా చూడడం, ఆయన కోసం షాపింగ్కు వెళ్లి రావడం, అన్నీ మేరీ జింబాలిస్టే. ఆమె ఆరోగ్యం బాగుండక ఇండియాకి రాలేని రోజుల్లో మాత్రం ఇండియాలో పుప్పల్ జయకర్, నందిని మెహతాలు ఆయన వెన్నంటి ఉండేవాళ్లు. 1981 జనవరి చివరిలో బొంబాయిలో 6 ప్రసంగాలిస్తే ప్రతి ప్రసంగానికి 3,000 మందికి తక్కువ కాకుండా హాజరయ్యారు. 86 సంవత్సరాల వయసులో ఆయనకున్న ప్రజాదరణ ఎలాంటిదంటే, ప్రసంగం అయ్యాక కారుదాకా నడిచి రావడం కూడా అసాధ్యం అనిపించేది. అభిమానులు ఆయన దుస్తులు తాకితే చాలు అన్నట్లుగా ఆయన చుట్టూ గుమికూడేవారు. మతము, దేవుడు ఇలాంటి భావనల ప్రసక్తి లేకుండా ప్రసంగిస్తూ అంత ప్రజాదరణ పోగు చేసుకున్న తొలి తత్వవేత్త, ప్రసంగకర్త జిడ్డు కృష్ణమూర్తి గారొక్కరేనేమో. ఆయన 86వ పుట్టినరోజు 1981 మేకి ఆయన ఈసారి అమెరికాలో తన ఓహై నివాసంలో ఉన్నారు. దానికి కొద్ది రోజుల ముందే మేరీ జింబాలిస్ట్ని కారులో కొండల్లోకి తీసుకెళ్లమని అడిగారు. ఆ ఎత్తైన కొండల్ని చూస్తూ, ఈ కొండల మధ్యలో ఒక చిన్న గుడిసె వేసుకుని ఉండాలనిపిస్తోంది అన్నారట. మాటల సందర్భంలో మేరీ జింబాలిస్ట్ని, నువ్వు చాలా కాలం జీవించాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అన్నారు. ఎందుకని అని అడిగిన ఆమెకు, ఈ మనిషిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అన్నారట. ఆ బాధ్యతలు స్వీకరించడానికి వేలాది మంది వరుసలో నిల్చున్నారు అంది మేరీ జింబాలిస్ట్. వాళ్ళెవ్వరూ నాకొద్దు, నువ్వే కావాలి అన్నారు కృష్ణాజీ. ఆయన ఆశించినట్లే చిట్ట చివరి నిమిషం దాకా ఆయనకు సేవలందించింది మేరీ జింబాలిస్ట్. 1981 వేసవిలో మళ్లీ మేరీతో కలిసి లండన్ వెళ్లినప్పుడు కృష్ణమూర్తిగారికి ఒక విషాద వార్త తెలిసింది. మేరీ లూటెన్స్ పెద్దక్కయ్య, బార్బీ అని అందరూ ముద్దుగా పిలుచుకున్న బార్బరా, తన 82 వయసులో ఆత్మహత్య చేసుకుంది. ఈ బార్బరా గురించి తొలి భాగాల్లో చెప్పాను. కృష్ణమూర్తి నిత్యాలు లండన్లో జార్జ్ అరండేల్ దగ్గర పాఠాలు నేర్చుకునే రోజుల్లో, అంటే 1915 ప్రాంతాల్లో వాళ్లమ్మతో కలిసి తరచూ వీళ్ల దగ్గరకు వస్తుండేది 17 ఏళ్ల బార్బరా. ఆ తెలిసి తెలియని వయసులో నిత్యానంద బార్బీతో ప్రేమలో పడ్డాడు. అయితే టీచర్ జార్జ్ అరండేల్ కూడా బార్బీని ప్రేమిస్తున్నాడు అని తెలియడంతో బాధపడ్డాడు నిత్య. నిత్య మరణించడానికి ముందు అతడు అప్పుడు ప్రేమిస్తున్న మేరీ లూటెన్స్తో ఈ విషయాలన్నీ చెప్పుకున్నాడు. ఆ రోజుల్లోని 17 సంవత్సరాల బార్బరానే ఇప్పుడు 82 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మొదటి వివాహానికి 2 పిల్లలు, 2వ వివాహానికి 2 పిల్లలు, వాళ్లందరూ ముందే చనిపోవడం, మనవలు మనవరాళ్లు ఎవ్వరూ లేకపోవడం, శూన్యంతో నిండిన జీవితం నుంచి నిష్క్రమిస్తూ చెల్లెలు మేరీ లూటెన్స్కి ఒక నోటు రాసిపెట్టింది. జీవితం నాకు కావాల్సినవన్నీ ఇచ్చింది, సంతోషంగా వెళ్ళిపోతున్నాను అంటూ. బార్బీ తన అంత్యక్రియల గురించి ఏం చెప్పింది అని ప్రత్యేకంగా అడిగారు కృష్ణమూర్తిగారు. తన అంత్యక్రియల సమయంలో చితాభస్మం సేకరించడానికి వచ్చే వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు అని రాసింది బార్బీ. ఎందుకనోగాని అప్పటికీ కొద్ది సంవత్సరాలుగా కృష్ణాజీ మృత్యువు, జీవితపు చివరి క్షణాల గురించి తరచూ మాట్లాడుతున్నారు తన సన్నిహితుల దగ్గర. అందుకని మేరీని ఆ ప్రశ్న అడిగి ఉండొచ్చు. ఇంకా ఆ రోజుల్లోనే జూన్ 25 లండన్లో ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న ప్రొఫెసర్ డేవిడ్ బామ్ని చూడడానికి ఆసుపత్రికెళ్లి గంటల తరబడి ఆయన దగ్గర కూర్చున్నారు కృష్ణాజీ. చివరి సంవత్సరాల్లో మృత్యుభయం గురించి అనేకసార్లు ప్రత్యక్షంగా గమనించే అవకాశం లభించింది కృష్ణాజీకి. ఇంకా స్విట్జర్లాండ్, ప్యారిస్లలో ప్రసంగాలు అయ్యాక హాలెండ్కి వెళ్లారు. 60 ఏళ్ల క్రిందట అక్కడ తనకి బహుమతిగా ఇచ్చిన, తను తిరిగి ఇచ్చేసిన 5,000 ఎకరాల్లోని ఎర్డే కోటని చాలా దశాబ్దాల తర్వాత చూశారు. ఏ ప్రదేశంలో తాను ఆర్డర్ ఆఫ్ ది స్టార్ సంస్థను రద్దు చేస్తున్నట్లు అప్పుడు ప్రకటించారో అది కూడా మళ్లీ చూశారు. 1981కి ఆ కోటలో ఒక ప్రైవేటు స్కూలు నడుస్తోంది. మేరీ జింబాలిస్ట్, మేరీ లూటెన్స్ వాళ్ళిద్దరితో కలిసి ఆ ఆవరణంతా కారులో తిరిగారు. 80 ఏళ్లు పైబడిన సుదీర్ఘ జీవన ప్రయాణంలో తన జీవితాన్ని మలుపు తిప్పిన ప్రదేశాలన్నింటినీ చివరి సంవత్సరాల్లో మళ్లీ చూసే అవకాశం రావడం గమనించదగ్గ విశేషం. ఈ ప్రయాణాలతో తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డారు. ఆ అనారోగ్యంతోనే 1981 అక్టోబర్ 26కి ఇండియా చేరుకున్నారు. చాలా బరువు కోల్పోయారు, నీరసంగా ఉన్నారు, భుజాలు కుంగినట్లుగా కనిపిస్తున్నాయి, పుపుల్ నందినీలతో చెప్పారట. బ్రాక్వుడ్ పార్కులో ఉండగా తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పుడు కళ్ల ముందు ఏదో కొత్త ద్వారం కనిపించింది. నా శరీరమంతా తేలికైపోయి పూర్తి చైతన్యవంతమై ఆ ద్వారంలో నుంచి నడిచి వెళదాము అనుకునేంతలో ఆ ద్వారం మూసుకుపోయింది. బహుశా అదే మృత్యుద్వారం అయి ఉంటుంది, నేను ఇంకా కొన్నాళ్లు జీవించాల్సి ఉంది అని. కృష్ణమూర్తిగారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు కృష్ణాజీని కొద్ది రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో అధికార అతిథిగా ఉండమని ఆహ్వానించారు. అయితే కృష్ణాజీ అనారోగ్యం దృష్ట్యా ఆ ఆహ్వానాన్ని ఒకరోజు విందుతో సరిపెట్టారు. 1981 నవంబర్ 2న రాష్ట్రపతి సంజీవరెడ్డి గారితో కలిసి కృష్ణాజీ భోజనం చేశారు. నందిని, పుప్పుల్ ప్రభృతులు కూడా ఆ విందుకి హాజరయ్యారు. ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆ విందుకి హాజరవడం, కృష్ణాజీని ఫ్రెంచ్ భాషలో మాట్లాడమని అడిగి సంభాషించడం విశేషం. ఇంకొక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, నీలవ సంజీవరెడ్డి గారు కూడా చిన్నప్పుడు దివ్యజ్ఞాన సమాజం హైస్కూల్లోనే చదువుకున్నారు. ఆ తరువాత ఇందిరాగాంధీ ఆహ్వానం మీద ఆమె ఇంటికి కూడా వెళ్లారు. ఇంకా ఈ ప్రయాణంలో కృష్ణమూర్తిగారికి కొత్తగా పరిచయమైన మరొక వ్యక్తి ప్రముఖ రచయిత్రి అనితా దేశాయ్. అప్పటికీ ఆమె వయసు 45 సంవత్సరాలు. పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారు. భర్త ఒక కంప్యూటర్ కంపెనీలో డైరెక్టర్. అప్పటికే రచయిత్రిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు అనితా దేశాయ్. లండన్లో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభలో మేరీ లూటెన్స్తో పరిచయం ఏర్పడింది అనితా దేశాయికి. మాటల సందర్భంలో కృష్ణాజీని పరిచయం చేస్తారా అని మేరీని అడిగింది అనితా దేశాయ్ లండన్లో. అది గుర్తుంచుకుని కృష్ణాజీకి చెప్పింది, మీరు తప్పక కలవాల్సిన వ్యక్తి అని. ఇప్పుడు అంటే 1981 నవంబర్లో ఢిల్లీలో పుప్పుల్ జైకర్ ద్వారా కృష్ణమూర్తిగారిని కలుసుకుంది అనితా దేశాయ్. రోజూ సాయంకాలం లోడీ గార్డెన్స్లో వాకింగ్కి వెళ్లడం ఆమెకు అలవాటు. కృష్ణమూర్తిగారు సాయంకాలం ప్రసంగాలు లేకపోతే అక్కడికే వాకింగ్కి వెళ్తారు. అట్లా 1981 నుంచి 3 సంవత్సరాల పాటు కృష్ణమూర్తిగారు ఎప్పుడు ఢిల్లీలో విడిది చేసినా అనితా దేశాయ్తో కలిసి వాకింగ్కి వెళ్లేవారు. తన చిన్నతనం గురించి, నిత్యా గురించిన అనితా దేశాయ్తో కలిసి వాకింగ్కి వెళ్లేవారు. తన చిన్నతనం గురించి, నిత్యా గురించి 86లో చనిపోయాక ఆయనతో తన వాకింగ్ అనుభవాల్ని నెమరేసుకుంటూ మేరీ లూటెన్స్కి పెద్ద ఉత్తరం రాశారు అనితా దేశాయ్. ఆ ఉత్తరంలోనే ఈ విశేషాలన్నీ ఉన్నాయి. ఇంకా ఈ సమావేశాల తర్వాత ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక వారణాసిలోని తన స్కూలుకి వెళ్లి అక్కడ కూడా ప్రసంగాలిచ్చారు. అట్లా 1981 గడిచి 1982 వచ్చింది. కృష్ణమూర్తిగారి జీవితంలో మరొక్క 4 సంవత్సరాలు మాత్రమే మిగిలిన్నాయి. 1982 జనవరిలో పుప్పుల్ జయకర్ నందినీలతో జరిగిన సంభాషణల్లో క్యాన్సర్ వ్యాధి గురించి చర్చించారు. లెడ్ బీటర్ అనీబిసెంట్ల గురించి వాళ్లకు చెప్పారు. వీటన్నింటి తరువాత మళ్లీ ఎప్పట్లాగానే 1982 ఫిబ్రవరికి అమెరికాలోని ఓహై చేరుకున్నారు యూరోప్ మీదుగా. వృద్ధాప్యపు ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఉపరితలానికి వస్తున్నాయి. ఐదేళ్ల క్రిందట 1977లో మొట్టమొదటిసారి కృష్ణమూర్తి గారికి ప్రోస్టేట్ ఆపరేషన్ జరిగిందని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 1982లో రెండో ఆపరేషన్ అవసరమైంది హెర్నియా పరిస్థితిని సరిదిద్దడానికి. మేరీ జింబాలిస్ట్ ఆపరేషన్కి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. 1982 ఫిబ్రవరి 20 లాస్ ఏంజల్స్లో ఆపరేషన్ చేశారు. 4 రోజుల పాటు ఆయన గదిలోనే ఉండి కంటికి రెప్పలాగా చూసుకుంది మేరీ జింబాలిస్ట్. రాత్రిపూట ఆ గదిలోనే ఒక ఇరుకైన సోఫాని పడకగా మార్చుకుంది. ఆపరేషన్ అయ్యాక రాత్రిపూట అదుగో ద్వారం కనిపిస్తుంది అంటుండేవారు కృష్ణాజీ. ద్వారం అంటే ఆయన ఊహించుకుంటున్న మృత్యుద్వారం, దాన్ని మూసేయండి అంటూ ఉండేది మేరీ. నా శక్తి సరిపోవడం లేదు, దానిలో నుంచి వెళ్లాల్సి వస్తుందేమో అంటుండేవాడాయన. 4 రోజులకుగాని కోలుకోలేదు. కాలక్షేపం కోసమని డిటెక్టివ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. చదవడం అంటే ఒక విషయం గుర్తొస్తుందండి, ఇన్ని దశాబ్దాల్లో ఆయన అప్పుడప్పుడు చదివిన డిటెక్టివ్ కథలు తప్ప వేరే పుస్తకాలు ఎప్పుడూ చదవలేదు. డిటెక్టివ్ కథలు కూడా కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చదివేవాళ్లు. ఒకసారి చదివిన కథనే మళ్లీ చదివినా ఆయనకు గుర్తుండేది కాదు. చివరి సంవత్సరాల్లో మాత్రం అప్పుడప్పుడు డిక్షనరీలు తిరగేస్తూ ఉండేవాళ్లట. ఆపరేషన్ అయ్యాక 2 నెలలు విశ్రాంతి కావాలన్నారు, కానీ 4 రోజులకే 20 మార్చి న్యూయార్క్లో ప్రసంగం ఇచ్చారు. హాలు అద్దె ఎక్కువ అవ్వడంతో $10 ప్రవేశ రుసుం పెట్టారు. అయితే ఆ టిక్కెట్లు బ్లాక్లో $85 అమ్ముడుపోవడం, ప్రసంగం రోజుకంటే ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడైపోవడం విశేషం. ఆ సమావేశాల్లో ఎవరో అడిగారు, ఏమండి మీరు ఇన్నేళ్లుగా ఇన్ని ప్రసంగాలిచ్చారు కదా, అసలెవరైనా మారారు అని మీరు అనుకుంటున్నారా అని. ఎ లిటిల్ సర్ బట్ నాట్ మచ్ అని కృష్ణమూర్తిగారి సమాధానం. కొద్దిమంది మాత్రమే, ఎక్కువ మంది కాదు అని. చాలా సమావేశాల్లో ఆయన ముందుగానే చెప్పేవాళ్లు, నేనిక్కడ ప్రసంగం ఇవ్వడానికి రాలేదు, మీరు నేను మాట్లాడింది వినడానికి ఇక్కడకు రాలేదు, మనందరం కలిసి చర్చిద్దాం, ప్రస్తుతం ఉన్న సమాజంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ల జీవితాల్లో ఆలోచన విధానంలో మౌలికమైన మార్పులు తీసుకురాగా సమిష్టిగా మాట్లాడుకుందాం అని. అలాగే చాలాసార్లు చెప్పేవాళ్లు, దయచేసి మధ్య మధ్యలో చప్పట్లు కొట్టకండి, మనం మాట్లాడుకునే మాటలు మీకు అంగీకారయోగ్యమైతే మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటామని

0: అని మాట ఇస్తే చాలు, నాకు చప్పట్లు అవసరం లేదు అని. అయినాగాని ప్రసంగం పూర్తయ్యాక కృష్ణమూర్తిగారు వేదిక దిగే ముందు అందరూ నిలబడి హర్షాతిరేకంతో ఆగకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేవాళ్లు, చప్పట్లు కొట్టేవారు ఆయన అభిమానులు. ఇంకొక విశేషం ఏమిటంటే, అప్పటిదాకా చాలా చోట్ల సాధారణంగా వేదిక మీద కిందనే కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్లు. అయితే తాజాగా జరిగిన హెర్నియా ఆపరేషన్ దృష్ట్యా డాక్టర్లు కింద కూర్చోవద్దని, అలా చేస్తే పేగులు జారే ప్రమాదముందని చెప్పడంతో ఆ రోజుల నుంచి తప్పనిసరిగా వేదిక మీద కుర్చీలో కూర్చునే ప్రసంగించడం మొదలుపెట్టారు. ఇంకా 1982 మేకి ఓహైలోనే మేరీ జింబాలెస్ట్తో కలిసి ఉన్నారు. 87వ సంవత్సరం నుండి 88లోకి ప్రవేశించారు. ఆ రోజు మేరీ జింబాలెస్ట్తో కలిసి సముద్ర తీరానికి పిక్నిక్కి వెళ్లారు. చాలా దశాబ్దాల క్రిందటైతే రోజ్లిండ్తో ఇలాగే తరచూ పిక్నిక్కి వెళ్తుండేవాళ్లు. యథావిధిగా జూన్లో బయలుదేరి యూరప్ వెళ్లారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ విస్తృతంగా పర్యటించి ప్రసంగాలిచ్చారు యూరోప్లో 1982. అక్కడ్నుంచి అక్టోబర్లో మళ్లీ భారతదేశ పర్యటన. ఈసారి మేరీ జింబాలిస్ట్ ఆయనతో పాటు ఇండియా వెళ్లలేకపోవడంతో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ పైలట్తో మాట్లాడి కృష్ణాజీ క్షేమంగా ఇండియాలో దిగే ఏర్పాట్లు చేసింది మేరీ జింబాలిస్ట్. వారణాసిలో ఆయన కోసం పుప్పుల్ జయకర్, నందిని మెహతాలు ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు వరకు ఇండియాలో అనేక నగరాల్లో పర్యటించినప్పటికీ కలకత్తాలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. 1982 అక్టోబర్లో కమ్యూనిస్టు ప్రభుత్వం నడుస్తోంది. మిగతా నగరాల్లో ప్రేక్షకుల్లాగా ప్రసంగం అయ్యాక స్టాండింగ్ ఓవేషన్ ఇలాంటివేమీ లేకుండా నిశ్శబ్దంగా ఎవరి త్రోవన వాళ్లు వెళ్లిపోయేవాళ్లు అక్కడి ప్రేక్షకులు. కలకత్తా నుంచి నవంబర్లో ఢిల్లీ వచ్చారు. ఇందిరాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. ఈ సమయానికి ఇందిరాగాంధీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ప్రతిపక్షాల వాళ్లు ఆమె మీద చేతబడి చేయిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుప్పుల్కి చెప్పారామె, రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, 2:00, 3:00 లేచిపోతున్నాను అని. కృష్ణమూర్తిగారు వచ్చారు అని తెలియగానే వెంటనే కలుస్తానన్నారు ఇందిరాగాంధీ. ఉదయం సాయంకాలం కూడా ప్రసంగాలు ఉండడంతో ఒక ఆదివారం సాయంకాలం ప్రసంగాలయ్యాక ఆయనే ఇందిరాగాంధీ నివాసానికి వెళ్లారు పుప్పుల్, నందినీలతో కలిసి. 2 గంటలున్నారక్కడ. ఇందిరాగాంధీ తనను వెంటాడుతున్న భయం గురించి చెప్తే, మీ భద్రతా సిబ్బంది ఎంతమంది అని అడిగారు కృష్ణమూర్తిగారు. 100 మంది ఉన్నారు కానీ నాకెందుకో అనుమానం, వాళ్లల్లో ఎంతమంది నాకోసం తెగించి నిలబడగలరు అని అందామె. కృష్ణమూర్తి బృందానికి వీడ్కోలు ఇచ్చే సమయంలో ఆమె వదనం ఎంతో ప్రశాంతంగా ఉంది అని రాశారు పుప్పుల్ జయకర్. ఆ తరువాత మద్రాసు, బొంబాయి నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేసి అనేక సమావేశాల్లో ప్రసంగించారు. ఇట్లా 1982 ముగిసి 1983 వచ్చింది. ఎప్పటిలాగే ఫిబ్రవరికి మళ్లీ ఓహైకి చేరుకున్నారు. అలా నెలల తర్వాత వచ్చేసరికి మేరీ జింబాలిస్ట్ ముందుగానే ఆయన కోసం ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి ఉండేది ఓహైలోని తమ కాటేజీలో. కృష్ణాజీ జీవితంలో ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే మిగిలిన్నాయి. 1983 జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు.
1: దసరా దివాలి ధమాకా ఆన్ సాటర్డే 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
2: Event highlight 40 feet Ravan Dahan, spectacular fireworks,
1: Ramleela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
2: 150 plus vendor booths, rides, games, competitions and
1: more. Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
2: 150 plus vendor booths, rides, games, competitions and
0: more. ఈ రోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1981-82 రెండేళ్లల్లో కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం. ఈ లోకం

నుంచి ఆయన శాశ్వత నిష్క్రమణకు మరొక్క 3 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. 1983లో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం నుంచే కృష్ణమూర్తి గారు తన భావాల్ని మేరీ జింబాలిస్ట్కి డిక్టేట్ చేయడానికి బదులు సోనీ వాక్మ్యాన్ రికార్డర్లో ఆయనే స్వయంగా రికార్డు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి దాదాపు చివరి నెల దాకా ఆయన రికార్డు చేసిన క్యాసెట్లు అనేకం భద్రంగా ఉండడం వల్లనే ఈనాటికి ఆయన భావాల్ని ఆయన స్వరంలోనే వినగలుగుతున్నాం. 1983 మార్చి నెలలో పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన డాక్టర్ జోనాస్ సాల్క్ ఓహై వ్యాలీకొచ్చి కృష్ణాజీని ఇంటర్వ్యూ చేశారు వీడియో కెమెరా ముందు. ఈ సంవత్సరం మేలో కృష్ణమూర్తిగారి 88వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్లు ఆయనకు ఇచ్చిన కానుక కృష్ణమూర్తి ది ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ అనే రంగుల్లో చిత్రీకరించబడిన డాక్యుమెంటరీ. దానిలో ఆయన తొలి రోజులు, దివ్యజ్ఞాన సమాజంలో జరిగిన మార్పులు, ఆ తరువాత ఒంటరి ప్రయాణం, అవన్నీ కూడా డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. చివర్లో కృష్ణమూర్తిగారు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాల లైవ్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పుట్టినరోజు కృష్ణమూర్తిగారు సన్నిహితులందరితో కలిసి ఆ డాక్యుమెంటరీ చూశారు. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం యూట్యూబ్లో లభ్యమవుతోంది, మీరు కూడా చూడొచ్చు. ఇంకా 1983లో ఇంకొక పరిణామం, ఆయన అమెరికాలో ఉండగానే అక్కడ ఇంగ్లాండులో బ్రాక్వుడ్ పార్క్ స్కూల్ ఆవరణలో కృష్ణమూర్తిగారు నివాసముండే భవనం అగ్ని ప్రమాదానికి గురయింది. ఆయన బెడ్రూమ్ తప్ప మిగతా భాగమంతా చాలా వరకు అగ్నికి ఆహుతైపోయింది. ఆవరణలోని స్కూలుకి వర్కింగ్ డే అవడంతో ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా ఆ స్కూలు సిబ్బంది అందరూ కలిసి చాలా వరకు మంటల్ని అదుపు చెయ్యగలిగారు. అమెరికాలో ఉన్న కృష్ణమూర్తి గారికి ఈ కబురు తెలిసింది. ఎప్పటిలాగే ఏమీ కంగారు పడలేదు. 1983 మే చివరికి మేరీ జింబాలిస్ట్తో కలిసి ఇంగ్లాండు వెళ్లారు, ప్రతి ఏడాదిలాగానే. కృష్ణమూర్తి గారికి కొత్త వ్యక్తులు పరిచయమవ్వడం అనేది చిట్ట చివరి సంవత్సరాల వరకు కొనసాగుతూనే ఉంది. 1983లో ఆయన యూరోప్ పర్యటనలో పరిచయమైన 2 వ్యక్తులు, స్వెత్లానా అనే రష్యన్ మహిళ, ఫ్రెడరిక్ గ్రో అనే జర్మన్ వ్యాపారవేత్త. ఈ రష్యన్ మహిళ తర్వాత రోజుల్లో కృష్ణమూర్తిగారి పుస్తకాల్ని రష్యన్ భాషలోకి అనువాదం చేసింది. ఇంకా ఆ జర్మన్ వ్యాపారవేత్త ఫ్రెడరిక్ గ్రో, ఆయన బ్రాక్వుడ్ పార్క్లో కృష్ణమూర్తిగారి స్టడీ సెంటర్ అనే ప్రత్యేక భవనం కోసమని 50,000 బ్రిటిష్ పౌండ్లు విరాళంగా ఇచ్చాడు. కృష్ణమూర్తిగారి ఫౌండేషన్లకి విరాళాలు ఎప్పుడూ సమస్య కాలేదు. ఆయన ప్రసంగాల వల్ల ప్రభావితులైన అనేక మంది విదేశీ ధనవంతులు స్వచ్ఛందంగా భారీ విరాళాలు ఇస్తుండేవాళ్లు ఆ సంవత్సరాల్లో. 1983 అక్టోబర్కి ఎప్పట్లాగానే మళ్లీ ఇండియా భారీ విరాళాలు ఇస్తుండేవాళ్లు ఆ సంవత్సరాల్లో. 1983 అక్టోబర్కి ఎప్పట్లాగానే మళ్లీ ఇండియా సరిహద్దు దేశాల నుంచి ముప్పు పొంచి ఉంది అని రక్షణ శాఖ వాళ్లు రహస్య సందేశాలు అందిస్తున్నారు. దేశం లోపలేమో పంజాబ్ సమస్య రగులుతోంది. ఈ సంఘర్షణ వాతావరణంలో కృష్ణమూర్తిగారిని కలిసి సలహా తీసుకుందాము అనుకున్నారు ఇందిరాగాంధీ. అటు కృష్ణమూర్తిగారు ప్రత్యక్షంగా కలుగచేసుకోకపోయినా ఆయనకు కూడా సమస్యల బెడద తప్పలేదు. వారణాసిలోని స్కూలు సమీపంలో ఒక గ్రామంలోని ప్రజలకు, స్కూలు యాజమాన్యానికి విభేదాలు తలెత్తాయి. ఆ స్కూలు ఆవరణలో కొంత భాగం తమదే అంటూ ఆ సమీప గ్రామస్తులు తగాదాకి దిగారు. ఇక్కడ మద్రాసు వసంత విహార్లో కృష్ణమూర్తిగారు లేని రోజుల్లో తాను ఊహించినట్లుగా దాని నిర్వహణ పవిత్రంగా జరగడం లేదు అని ఆయనకు తెలిసింది. ఇండియా ఫౌండేషన్ వాళ్లు ఈ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. కృష్ణమూర్తిగారి మీద వాటి ప్రభావం పడడం వాళ్లకిష్టం లేదు. ఇట్లా 1983 గడిచి 1984 వచ్చింది. గత కొద్ది సంవత్సరాల్లాగానే 1984 జనవరి 1కి కృష్ణాజీ

చేయాలనే ఉన్నారు. ఆయన జీవితంలో మరొక్క 2 సంవత్సరాలు మాత్రమే మిగిలిన్నాయి. 2 నెలలుగా ఇద్దరూ ఎదురుచూసిన కృష్ణాజీ ఇందిరాగాంధీల మధ్య సమావేశం 1984 ఫిబ్రవరి 13న సాధ్యపడింది. కృష్ణమూర్తి గారు ఉంటున్న అపార్ట్మెంట్కే ఇందిరాగాంధీ వచ్చారు. గంట పైగా మాట్లాడుకున్నారు. ఆమెకు వీడ్కోలు చెప్పడానికి కారుదాకా వెళ్లారు కృష్ణాజీ. ఆమె 2 చేతులు పట్టుకుని ధైర్యంగా ఉండండి అని చెప్పారు. అదే కృష్ణమూర్తి గారు ఇందిరాగాంధీని చూడడం చిట్ట చివరిసారి. ఎప్పటిలాగానే 1984 ఫిబ్రవరి 1 మళ్లీ అమెరికా చేరుకున్నారు. మెడికల్ చెకప్కి వెళ్లారు. కొత్త సమస్యలు ఏమీ లేవు అని నిర్ధారించారు డాక్టర్లు. రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగాల పర్యటనలు కొనసాగించారు. ఆల్బర్కార్క్ రాష్ట్రంలోని అణుశాస్త్ర పరిశోధనా కేంద్రంలో కృష్ణాజీ ఉపన్యసించారు 1984. ఆనాటి అంశం శాస్త్ర విజ్ఞానంలో సృజనాత్మకత, క్రియేటివిటీ ఇన్ సైన్స్. డాక్టర్ ఎంఆర్ రాజు అనే తెలుగు సైంటిస్ట్ దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే కృష్ణమూర్తిగారి ప్రసంగాలని ఏర్పాటు చేశారు. 700 మంది అణుశాస్త్రవేత్తలు హాజరయ్యారు. పొద్దున్నే 8 గంటలకు మొదలుపెట్టి గంటసేపు మాట్లాడారు కృష్ణమూర్తిగారు. ఇంకా ఆ సంవత్సరం మే నెలలో ఆయన 89వ పుట్టినరోజు. ఆ రోజు ఓహై వ్యాలీలోనే ఉన్నారు. భగభగ మండుతున్న ఎండల్లో కూడా ఓహై వ్యాలీలో తన స్కూల్లో ప్రసంగాలిచ్చారు కృష్ణాజీ. 1 జూన్కి బయలుదేరి మళ్లీ యూరోప్ వెళ్లారు మేరీ జింబాలిస్ట్తో కలిసి. 4-5 నెలలు అక్కడ పర్యటనలు ప్రసంగాలు అయ్యాక 1984 అక్టోబర్ 28కి ఢిల్లీ చేరుకున్నారు. అంతకుముందు కొద్ది సంవత్సరాలుగా మేరీ జింబాలిస్ట్ కృష్ణమూర్తిగారితో అన్ని ప్రదేశాలు పర్యటించినా ఇండియా మాత్రం రాలేదు. ఇండియా వచ్చిన ప్రతిసారీ ఆమెకు ఆరోగ్యం దెబ్బతినేది. అయితే ఈసారి కృష్ణమూర్తిగారు మేరీని తప్పనిసరిగా తనతో రమ్మని తీసుకెళ్లారు. ఆయనకు 90వ సంవత్సరం నడుస్తోంది. అన్ని పనుల్లో సహాయం అవసరమవుతోంది. మేరీకి కూడా 70వ సంవత్సరం నడుస్తోంది. వాళ్లు ఢిల్లీలో దిగడానికి 1 గంటల ముందే ఇందిరాగాంధీ కాశ్మీర్ వెళ్లారు. తిరిగి రాగానే కృష్ణమూర్తిగారిని కలుసుకుంటానని పుప్పుల్ జయకర్తో చెప్పారు. తరువాతి వారం అంటే 1984 నవంబర్ 4న కృష్ణాజీ, దలైలామా కలిసి ఒకే వేదిక మీద నుంచి ప్రసంగించాల్సి ఉంది. ఎప్పుడో దశాబ్దాల క్రిందట దలైలామా యువకుడిగా ఉండగా మద్రాసులో వసంత విహార్కి వెళ్లి కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు. మళ్లీ ఇప్పుడు కలుసుకునే సందర్భం ఏర్పడింది. కానీ అది జరగలేదు. ఎందుకో ఇప్పుడే చెప్తాను. దలైలామా వస్తున్నారు అని తెలిసి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఈ సమావేశానికి తరలివస్తున్నారు. దానికి ఇంకొక వారం వ్యవధి ఉంది కదా. 1984 అక్టోబర్ 30 మధ్యాహ్నం భోజనానికి కృష్ణమూర్తి బృందానికి ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి ఆహ్వానం అందింది. కృష్ణమూర్తిగారికి వెంకట్రామన్తో చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి వచ్చాక పుప్పుల్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు కృష్ణమూర్తిగారు. రాత్రి పెందలకాడ అల్పాహారం తీసుకుని పుప్పుల్ రాస్తున్న తన జీవిత చరిత్రలోని పేజీలు చదివి వినిపించుకున్నారు. పెందలకాడ నిద్రకు వెళ్లారాయన. మరోరోజు 1984 అక్టోబర్ 31 ఉదయం 10 గంటలకల్లా పుప్పుల్ జయకర్కి కబురొచ్చింది. 9:20కే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు అని. ఆమె హుటాహుటిన ఇందిరాగాంధీ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటికి కృష్ణమూర్తిగారికి ఆ విషయం తెలిసింది. మరొక 2 రోజుల్లో ఇందిరాగాంధీని కలుసుకోవాల్సి ఉంది. అంతలోనే ఈ ఘోరం. ఆ రోజంతా మౌనంగా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చెయ్యలేదు. మర్నాడు పుప్పుల్తో చెప్పారట, ఇందిరాజీ జ్ఞాపకాల్ని నీ మనసులో ఉంచుకోవద్దు, ఆమెను ప్రశాంతంగా వెళ్ళిపోనివ్వు అని. ఇంకా ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో 1984 నవంబర్ 3న ఇందిరాగాంధీని కలుసుకోవాల్సిన రోజునే మద్రాసుకి విమానంలో వెళ్లిపోయారు కృష్ణమూర్తిగారు, మేరీ జింబాలిస్ట్, నందిని మెహతా, ఇంకా ఇండియా ఫౌండేషన్ సభ్యులు. ఈ నేపథ్యంలో
కృష్ణాజీ దలైలామా కలిసి మాట్లాడాల్సిన సభ కూడా రద్దయ్యింది. వారణాసి రిషి వ్యాలీ స్కూళ్లకు వెళ్లి అక్కడి ఉపాధ్యాయులతో విద్యార్థిని విద్యార్థులతో సమావేశాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 26కి మద్రాసుకి చేరుకునే సమయానికి మేరీ జింబాలిస్ట్కి విపరీతమైన జ్వరంగా ఉంది. ఇండియా అనగానే భయపడుతూనే వచ్చింది మేరీ జింబాలిస్ట్ కృష్ణమూర్తిగారి మాట కాదనలేక. ఇంకా మద్రాసులో ఉంటే అనారోగ్యం తీవ్రతరమవుతుందేమోనని లండన్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి లండన్ వెళ్లిపోయింది మేరీ జింబాలిస్ట్. మరొక నెల రోజుల పాటు కృష్ణమూర్తిగారు మాత్రం ఇండియాలోనే ఉన్నారు. 1984 గడిచి 1985 వచ్చింది. కృష్ణమూర్తిగారు మద్రాసులోనే ఉన్నారు. ఆయన జీవన ప్రయాణంలో చివరి సంవత్సరం మొదలయ్యింది. 90 సంవత్సరాల వయసులో ప్రసంగాలు పర్యటనలు కొనసాగిస్తూనే ఉన్నారు కృష్ణమూర్తిగారు. మేరీ జింబాలిస్ట్ ముందుగానే లండన్ నుంచి అమెరికా వెళ్లిపోవడంతో ఈసారి కృష్ణమూర్తిగారిని ఒంటరిగా పంపించడం మంచిది కాదు అని 1985 ఫిబ్రవరి 17న పుప్పుల్ జయకర్ మేనల్లుడు అజిత్ కృష్ణమూర్తిగారికి తోడుగా అమెరికా ఓహై వ్యాలీకి వెళ్లాడు. కొద్ది రోజుల విశ్రాంతి తరువాత మళ్లీ అమెరికాలో ప్రసంగాలు పర్యటనలు ప్రారంభించారు. వాషింగ్టన్ డీసీలోనూ పరిసర ప్రాంతాల్లోనూ పలు ప్రసంగాలిచ్చారు. ఎంత ఆశ్చర్యమంటే 90 సంవత్సరాల వయసులో ఇచ్చిన ప్రసంగాలకు కూడా ప్రేక్షకులు పోటెత్తారు. సభామందిరాలు నిండిపోయి ప్రేక్షకులు వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి 1985లో కూడా. వీటికి విరుద్ధంగా జరిగిన ఒకే ఒక సంఘటన 1985 ఏప్రిల్ 11వ తేదీన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ భవనంలోని గ్రంథాలయంలో జరిగిన సమావేశం. ఏ అంశం గురించి మాట్లాడాలి అనే దానిమీద చర్చ నడిచింది. కృష్ణమూర్తిగారికి ఇబ్బందిగా అనిపించింది. ఆయన వేదిక మీద ఉన్నారు, నిర్వాహకులేమో ఏ అంశం గురించి అడుగుదాము అని చర్చించుకుంటున్నారు. పైగా హాజరైన వాళ్లు కూడా చాలా తక్కువ. ఎవరికీ కృష్ణమూర్తిగారి ప్రసంగం మీద శ్రద్ధ ఉన్నట్లు అనిపించలేదు. వాళ్లు ఇచ్చిన వెండి జ్ఞాపికను కూడా వేదిక మీదనే మర్చిపోయారు. బయటకు వచ్చాక మేరీ జింబాలిస్టుతో అన్నారట, నో మోర్ యుఎన్ఓ, ఇంకెప్పుడూ యుఎన్ఓ సమావేశాలకు రావద్దు అని. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకుండానే విశ్రాంతి లేని ప్రయాణాలు చెయ్యడంతో వాషింగ్టన్ డీసీలో ఉండగానే అనారోగ్యం బారిన పడ్డారు. నెల నెలకి బరువు తగ్గిపోతోంది. వేదిక మీద మాట్లాడేటప్పుడు తప్ప మామూలుగా ఉన్నప్పుడు 90 ఏళ్ల వృద్ధాప్యపు ఛాయలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఓహైకి తిరిగి రాగానే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. 1985 మే 11 కృష్ణాజీ 90వ పుట్టినరోజు. 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91లోకి ప్రవేశించారు. ఆ సమయానికి పుప్పుల్ జయకర్ కూడా ఓహైలోనే ఉన్నారు. కృష్ణమూర్తిగారు నివసించే పైన్ కాటేజీలోని ఆయన గదికి ఎదురుగుండానే పెప్పర్ ట్రీ ఉంటుంది. 1922లో తొలిసారి ఆయన ప్రాసెస్కు గురయింది ఆ చెట్టు క్రిందనే. ఆయన పుట్టినరోజు పొద్దున్నే పుప్పుల్ జయకర్ ఆయన గదిలోకెళ్లి శుభాకాంక్షలు చెప్పి కాళ్లకు నమస్కారం చేశారు. ఆయనకు ఎవరూ కాళ్లకు మొక్కడం ఇష్టం ఉండదు అని తెలుసుకున్నాం కదా. పుప్పుల్ని రెండు చేతులతో పైకి లేవదీసి నవ్వుతూ దగ్గరకు తీసుకున్నారు. మామూలు ప్రసంగాలే తప్ప ఆయన చిట్ట చివరి పుట్టినరోజు కూడా అతి సాధారణంగా గడిచిపోయింది. ప్రతి ఏడాదిలాగే ఈ చివరి సంవత్సరం కూడా జూన్లో కృష్ణమూర్తిగారి యూరోపు పర్యటన మొదలయ్యింది మేరీ జింబాలిస్ట్తో కలిసి. స్విట్జర్లాండ్లో జరిగిన సమావేశాలకు వాండాస్ కారావెల్లి హాజరయ్యింది. స్విట్జర్లాండ్లో కృష్ణాజీకి నివాసం ఏర్పాటు చేసింది ఆమె కదా. అయితే కృష్ణమూర్తిగారిని మేరీ జింబాలిస్ట్ దగ్గరగా ఉండి చూసుకోవడం మొదలైన దగ్గరనుంచి వాండాస్ కారావెల్లి కేవలం స్విట్జర్లాండ్ పర్యటనలకే పరిమితమయ్యారు. అంతకు ముందు వరకు ప్రతి యూరోప్ పర్యటనలోనూ తప్పనిసరిగా ఇటలీ వెళ్లి వాండా వాళ్ల ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్లు కృష్ణాజీ. మేరీ జింబాలిస్టుతో కలిసి ప్రయాణాలు కొనసాగించాక గత కొన్నేళ్లుగా ఇటలీ వెళ్లడం కూడా తగ్గించారు. 1985 జులైలో స్విట్జర్లాండ్లో సమావేశాలు ముగిశాక వాండాతో అన్నారట కృష్ణాజీ, మరొక 2-3 ఏళ్లు పడుతుందేమో మళ్లీ ఇక్కడకు రావడానికి అని. ఆ పర్యటనలోనే వాండాస్ కారావెల్లికి స్విట్జర్లాండ్లో వీడ్కోలు చెప్పారు. అదే వాళ్ల చివరి కలయిక.
నిజానికి 1985లో కృష్ణమూర్తి గారు పర్యటించిన ప్రదేశాలు, కలుసుకున్న వ్యక్తులు, వీడ్కోలు చెప్పిన వ్యక్తులకు అవే చివరి చూపులయ్యాయి. యూరోప్ పర్యటనలో కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నా నేను మాట్లాడకుండా ఉండలేను అంటూ చాలా సమావేశాల్లో పాల్గొన్నారు. యూరోప్ దేశాలకు అదే తన చిట్ట చివరి పర్యటన అవుతుందని ఆయన అప్పుడు అనుకుని ఉండరు. యూరోప్కి వీడ్కోలు చెప్పి 1985 అక్టోబర్ 25న ఢిల్లీ చేరుకున్నారు. మేరీ జింబాలిస్ట్ అమెరికా వెళ్ళిపోయింది. ఆయన ఫౌండేషన్కి 50,000 పౌండ్లు విరాళమిచ్చిన ఇప్పుడు కృష్ణమూర్తి ఫౌండేషన్లో సభ్యుడైన ఫ్రెడరిక్ కృష్ణమూర్తి గారికి తోడుగా ఇండియా వెళ్లాడు. ఢిల్లీలో దిగిన దగ్గర నుంచి పుప్పుల్ నందినీలు, వాళ్ల మేనలుడు అజిత్ కృష్ణమూర్తిగారి బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీ చేరుకున్న మొదటి వారంలోనే ఉపరాష్ట్రపతి వెంకట్రామన్, రాజీవ్ గాంధీలు కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లి అక్కడ 4-5 ప్రసంగాలు చేశారు. రిషి వ్యాలీ చేరుకునే సమయానికే అనారోగ్యం తీవ్రతరమయ్యింది. శరీరం బరువు తగ్గడం, నడక దూరం తగ్గిపోవడం మొదలయ్యింది. అంత అనారోగ్యంలోనూ విశ్రాంతి లేకుండా రిషి వ్యాలీలో ఉన్న రోజుల్లో అంతర్జాతీయంగా ఉన్న తమ స్కూళ్ల ఉపాధ్యాయులందర్నీ పిలిపించి వాళ్లతో 2 రోజులు సదస్సు నిర్వహించారు. ఆ స్కూలు టీచర్లతో, విద్యార్థులతో అదే ఆయన చివరి సమావేశం. 1985 డిసెంబర్ చివరికి మద్రాసులోని తన నివాసం వసంత విహార్కి చేరుకున్నారు. ఇక్కడ ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. వారణాసిలో వాళ్ల స్కూలుకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ పర్చూరే చాలా సంవత్సరాలుగా కృష్ణాజీ ఇండియా పర్యటనల్లో ఆయన్ను వెన్నంటి ఉంటున్నారు. ఈసారి అంటే 1985 అక్టోబర్లో కృష్ణాజీ వారణాసి వెళ్లిన దగ్గర్నుంచి మరొక 4-5 నెలల పాటు ఆయన చనిపోయేదాకా ప్రతిరోజూ ఆయనతోనే ఉన్నారు డాక్టర్ పర్చూరే. రిషి వ్యాలీలో ఉండగానే బరువు చాలా త్వరగా కోల్పోతున్నారు అని హెచ్చరించాడు ఆ డాక్టర్ గారు. సంబంధమైన సమస్యలున్నట్లుగా ఆయన అనుమానించి మరికొన్ని పరీక్షలు చెయ్యాలి అన్నారు. కృష్ణమూర్తిగారు దానికి అంగీకరించలేదు. నేను ప్రతిదీల్లో 4 ప్రసంగాలు చేశారు మద్రాసులో. 70 సంవత్సరాలుగా సాగుతున్న ఆయన సుదీర్ఘ ప్రసంగాల పరంపరలో అవే చివరి ప్రసంగాలు అని అప్పటికి ఎవ్వరూ అనుకోలేదు. గత కొద్ది సంవత్సరాల్లాగానే ఆయన మద్రాసులో ఉండగానే 1985 గడిచి 1986 వచ్చింది. తన జీవితకాలం మరొక 2 నెలలు కూడా లేదు అని కృష్ణమూర్తిగారికి అప్పుడు తెలిసే అవకాశం అస్సలు లేదు.

స్కాట్ ఫోబ్స్ అనే అమెరికన్ కుర్రాడు. ఇంగ్లాండులోని కృష్ణమూర్తి గారి స్కూల్లో వీడియో పాఠాలు రికార్డు చెయ్యడానికి ఉద్యోగంలో చేరి కృష్ణమూర్తి గారికి దగ్గరయ్యాడు. దేశ పర్యటనలో కూడా ఆయనకు తోడుగా ఉండడానికి లండన్ నుంచి వచ్చాడు. ఆయన చివరి క్షణాల దాకా కృష్ణమూర్తి గారి వెంటనే ఉన్నాడు ఈ స్కాట్ ఫోబ్స్ అనే కుర్రవాడు డాక్టర్ పర్చూరితో కలిసి. కృష్ణమూర్తి గారికి అనారోగ్యంగా ఉందని తెలిసి ఆయన్ను చూడ్డానికి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ఆయనకు అది ఇష్టంగా ఉండేది కాదు. ఆయన గదిలో పడుకునుంటే బయట కిటికీలో నుంచి చూసి వెళ్లిపోతుండేవాళ్లు చాలామంది. శరీరంలో మార్పులు త్వరితగతిన చోటు చేసుకోవడంతో వీలైనంత త్వరలో అమెరికా ప్రయాణపు ఏర్పాట్లు చేయమని చెప్పారు కృష్ణాజీ. తీవ్రతరమవుతున్న ఆయన అనారోగ్యం దృష్ట్యా ఈసారి యూరోప్కి వెళ్లకుండా ఇండియా నుంచి సరాసరి అమెరికా వెళదామని నిర్ణయించుకున్నారు. 1986 జనవరి 10 టిక్కెట్లు దొరికాయి. ఆ వారంలోనే భారత ప్రభుత్వ సహకారంతో జి అరవిందన్ తీసిన డాక్యుమెంటరీ ద సీయర్ హూ వాక్స్ ఎలోన్ పూర్తయింది. ఆ ప్రొడక్షన్ సభ్యులు వచ్చి కృష్ణమూర్తి గారిని ప్రివ్యూ చూడ్డానికి రమ్మన్నారు. ఆ రోజు అస్సలు కదలలేని స్థితిలో ఉన్న కృష్ణాజీ ప్రివ్యూకి వెళ్లలేకపోయారు. ఆ డాక్యుమెంటరీ చక్కటి ప్రింట్ యూట్యూబ్లో ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఇంకా మద్రాసులో ఉన్న చివరి వారంలో కూడా అంత నీరసంలోనూ 6 దాకా బీచ్లో సాయంకాలం వాకింగ్కి వెళ్లారు. అడయార్ బీచ్కి ఎదురుగా ఉన్న రాధాబర్నియర్ ఇంటికి వెళ్లారు 2-3 సార్లు. దగ్గర్లోనే ఉంటున్న రుక్మిణి అరండేల్ కూడా మంచం మీద ఉంది, తీవ్రమైన అనారోగ్యంతో ఉంది, ఒకసారి మీరు వెళ్లి చూస్తే మంచిది అన్నారు దివ్యజ్ఞాన సమాజంలోని సభ్యులొకరు. నాకేం అభ్యంతరం లేదు, ఆమెకు ఇష్టమేనా అని అడిగారు. ఆమెకేమీ అభ్యంతరం లేదని వాళ్లు చెప్పాక దశాబ్దాలుగా తనకు వ్యతిరేకంగా ఉన్న రుక్మిణి అరండేల్ని కూడా పలకరించి వచ్చారు. బహుశా చివరి ప్రయాణానికి సిద్ధమవుతూ తన జీవన పథంలో తారసపడి మిగిలి ఉన్న వాళ్లందర్నీ వీడ్కోలు చెప్పే అవకాశం లభించిందేమో కృష్ణాజీకి. మద్రాసు బీచ్లో ఆయన చిట్ట చివరిసారిగా నడిచింది 1986 జనవరి 6 సాయంకాలం నందిని మెహతాతో కలిసి. 1986 జనవరి 10 అమెరికా వెళ్లే రోజు వీడ్కోలు చెప్పేందుకు పుప్పుల్ జైకర్ వచ్చారు. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నేనెలా ఉన్నాను అని అడిగారు కృష్ణమూర్తిగారు. 40 ఏళ్లలాగా ఉన్నారు అందామె. మద్రాసులోని అభిమానుల్ని కలవడానికి అదే చివరి ఘట్టం. అర్ధరాత్రి విమానం బయలుదేరుతుంది. పెందలకాడే 1 గంట పడుకుని లేచి వసంత విహార్ బయటకొచ్చి చుట్టూరా చూసుకున్నారు ఒకసారి. ఎంత సుదీర్ఘ జీవితం! 15 సంవత్సరాల వయసులో ఆ పరిసరాల్లోనే ప్రారంభమైంది ఆయన మలుపు తిరిగిన జీవితం. దాదాపు 75 సంవత్సరాల క్రిందట భారంగా నిట్టూర్చారో లేదో తెలీదు కాని ఆ రాత్రే అమెరికాకి బయలుదేరారు. ఆయనతో పాటుగా డాక్టర్ పర్చూరే, ఆ కుర్రవాడు స్కాట్ ఉన్నారు. ఆ విమానం మధ్యలో టోక్యోలో ఆగింది 2 గంటల పాటు. అక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కృష్ణమూర్తిగారు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు అన్న సంగతి తెలుసుకుని టకాహాసి అనే జపనీయుడు అక్కడికొచ్చాడు. కృష్ణమూర్తిగారి పుస్తకాలను జపనీస్ భాషలోకి అనువదించాడు ఆయన. కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణిద్దాము అని టోక్యో నుంచి లాస్ఏంజల్స్కి వెంటనే తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు కొనుక్కున్నాడు టకాహాసి. అయితే అప్పటి కృష్ణమూర్తిగారి పరిస్థితి దృష్ట్యా ఆయనతో మాట్లాడడం వీలు కాదు అని చెప్పాడు డాక్టర్ పర్చూరే. ఏం పర్వాలేదు, ఆయన ప్రయాణిస్తున్న ఈ విమానంలో నేను ప్రయాణిస్తే చాలు, అదే నాకు 10,000 అని టకాహాసి ఆ ఫ్లైట్లో లాస్ఏంజల్స్ వరకు వెళ్లి దూరాన్నుంచి కృష్ణాజీని చూసి మళ్లీ తిరుగు ఫ్లైట్లో టోక్యో వెళ్ళిపోయాడు. అంత గాఢంగా ఉండేవాళ్లండి కృష్ణాజీ అభిమానులు. కృష్ణమూర్తిగారి ఆరోగ్యం గురించి ఓహై వ్యాలీలో ఉన్న మేరీ జింబాలిస్ట్కి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. కృష్ణమూర్తిగారు, డాక్టర్ పర్చూరే, యువకుడు స్కాట్లు ఓహై వ్యాలీకి చేరుకునేసరికి ముందుగా దగ్గర్లోని హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకుని సిద్ధంగా ఉంది మేరీ జింబాలిస్ట్. గత 2 కొద్దేళ్లుగా కృష్ణాజీని చూస్తున్న డాక్టర్ డాయిష్ ప్రాథమిక పరీక్షలు చేసి స్పెషలిస్టు వద్దకు పంపించాడు. కృష్ణాజీ శరీరం తీవ్రంగా బరువు కోల్పోతోంది. 90 పౌండ్లకు చేరుకున్నారు. 1986 జనవరి

0: 2022కి క్యాట్ స్కాన్ కూడా చేశాక లివర్ లో 3 అంగుళాలు అవాంఛనీయ ఎదుగుదల ఉంది అని తెలిసింది. మరికొన్ని పరీక్షలు చేశాక ప్యాంక్రియాస్లో మొదలైన క్యాన్సర్ లివర్ వరకు విస్తరించింది అని నిర్ధారణ చేశారు. డాక్టర్ పర్చూరే ఏదీ దాయకుండా కృష్ణమూర్తిగారికి చెప్తున్నారు. ఈ విషయం కూడా చెప్పారు. మేరీ జింబాలిస్టుతో అన్నారట, ఇంక నేను వెళ్లిపోయే సమయం వచ్చింది అని. తన చివరి క్షణాలు ఆసుపత్రిలో కాకుండా ఇంట్లోనే అని మొదట్నుంచి చెప్తున్నారు కదా, ఆయన కోసం పైన్ కాటేజీలో ఆసుపత్రి బెడ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 4 రోజుల కంటే ఎక్కువ జీవించరు అని డాక్టర్లు చెప్పారు. వాళ్లు కూడా తరచూ ఇంటికే వచ్చి పరీక్ష చేస్తుండేవాళ్లు. మేరీ జింబాలిస్ట్ ఇంగ్లాండులోనూ ఇండియాలోనూ ఉన్న కృష్ణమూర్తిగారి సన్నిహితులందరికీ ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత 2 వారాలు బెనారస్ స్కూల్కి సంబంధించిన వాళ్లు, పుప్పుల్ జయకర్, వాళ్లమ్మాయి రాధిక, మేనల్లుడు అజిత్, సునంద పట్వర్ధన్, కృష్ణాజీ గారి అన్నగారబ్బాయి జిడ్డు నారాయణ, ఆయన చెల్లెలు అమెరికాలోనే ఉంటున్న ఇందిర, ఇంకా అనేక మంది ఒకరి తర్వాత ఒకరొచ్చారు. ఏ రోజు చూసినా దాదాపు 25 మంది ఉండేవాళ్లు ఆ ఆవరణలో. జనవరి చివరి నెలలో కృష్ణాజీ పరిస్థితి 4 రోజులు ప్రమాదకరం అనిపిస్తే ఒకరోజు పర్వాలేదు అనిపించేది. తన ఆత్మీయులందర్నీ చివరిసారిగా చూసుకున్నారు. భారతదేశంలో ఉండగా కలుసుకోలేకపోయిన ఎవరో 3 కబురు పెట్టి మరీ పిలిపించుకున్నారు. అంత బలహీనంగా ఉన్నా చక్రాల కుర్చీలో కూర్చుని నెమ్మదిగా బయటకు వెళ్లేవాళ్లు కొన్ని రోజులు. అంత తీవ్రతలోనూ 1986 ఫిబ్రవరి 1వ వారంలో ఇంగ్లాండ్ ఇండియా ట్రస్ట్ సభ్యుల్ని కూర్చోబెట్టి తన ప్రచురణల విషయంలో వాళ్ల మధ్య కొనసాగుతున్న విభేదాలని పరిష్కరించారు. 1986 ఫిబ్రవరి 10 రోజురోజుకీ పరిస్థితి దిగజారుతోంది. తనను చూడడానికి వచ్చేవాళ్లందర్నీ తిరిగి వెళ్లిపొమ్మన్నారు. ఇంక నాతో ఉండి మీరు చేసేదేమీ లేదు, నా మృతదేహాన్ని మీరెవ్వరూ చూడొద్దు, చూస్తే ఏడుస్తారు, నాకది నచ్చదు, దయచేసి వెళ్లిపోండి అని అందర్నీ బలవంతంగా వెనక్కి పంపించేశారు. డాక్టర్ పర్చూరే, స్కాట్లు మాత్రం ఆయనతోనే కొనసాగుతున్నారు. బలవంతాన పుప్పుల్ జయకర్ కృష్ణమూర్తిగారిని ఒప్పించి 2 రోజులు ఎక్కువ ఉంది. 1986 ఫిబ్రవరి 16 ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకే లేచారు కృష్ణమూర్తిగారు విపరీతమైన బాధతో. అయినా మాట మాత్రం తడబడలేదు. పుప్పుల్ జయకర్ ఆ మధ్యాహ్నం ఫ్లైట్కి ఇండియా వెళ్లిపోవాలి. పొద్దున్నే 10 గంటలకు ఆయన వద్దకెళ్లి కూర్చుంది. తన 2 చేతులతో ఆయన చేతులు పట్టుకుని నిశ్శబ్దంగా ఆయన మంచబ్బైదే కూర్చుంది. కృష్ణాజీ ఉండిపోనా అని అడిగింది. వద్దు, ఉండి చేసేదేం లేదు, వెళ్ళిపో అన్నారు కృష్ణమూర్తిగారు. వెళ్లడానికి సిద్ధమై లేస్తుండగా ఆమె చేతిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని గుడ్ బై అన్నారు కృష్ణాజీ. 36 సంవత్సరాల పరిచయం, స్నేహం, అనుబంధం, ఆత్మీయత అన్నీ ముగింపుకి రాబోతున్న రోజు అది. పుప్పుల్, వాళ్లమ్మాయి రాధిక బయలుదేరి వెళ్లిపోయారు. ఇంతమంది వస్తుంటే వాళ్లందరికీ కావాల్సినవి అమరుస్తూ కృష్ణమూర్తిగారి గదిలో నేలమీదనే నిద్రిస్తూ ఆయనకు కావలసిన సేవలన్నీ అందిస్తోంది మేరీ జింబాలిస్ట్. ఎక్కడిదా బంధం, ఏనాటి అనుబంధం! ఆ రోజు రాత్రి పెందలకాడే కృష్ణాజీకి స్వల్పంగా పళ్లరసం తాగించింది మేరీ జింబాలిస్ట్. రోజూలాగానే నిద్రమాత్ర ఇచ్చింది. నువ్వెళ్ళి పడుకో త్వరగా, నాకు నిద్ర పట్టేస్తుందిలే, నాకోసం మెలకువగా ఉండద్దు, గుడ్ నైట్, గో టు బెడ్, గుడ్ నైట్ అని ఆయన కళ్ళు మూసుకున్నారు. బహుశా ఆయన మాట్లాడిన చివరి మాటలు అవే. 70 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రయాణిస్తూ ప్రసంగిస్తున్న కృష్ణమూర్తిగారు 1986 ఫిబ్రవరి 16 సాయంకాలం 7 గంటలకి నిద్రలోకి వెళ్లిపోయారు. మేరీ జింబాలిస్ట్, స్కాట్ ఆయన మంచానికి చెరుకవైపు కూర్చున్నారు. డాక్టర్ పర్చూరే బయట వరండాలో పడుకుని ప్రతి 15 గంటలకి వచ్చి చూస్తున్నాడు. స్థానిక వైద్యుడు డాక్టర్ డాయిష్ కూడా,
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
2: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: mail.com or call 855-BALI-92 855-265-5992.
9: The following program is brought to you by VJ Creations.
10: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
11: Event highlight: 40 feet Ravan Dahan, spectacular fireworks,
10: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
11: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
10: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
12: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
13: TNC apply.
14: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: హలో, నమస్తే, ఆదాబ్. హలో తెలంగాణ షోకి స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రత్యూష అండ్ విజయ్ చావా. ఇవాళ మా ఈ షోకి సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. అయితే మా ఈ హలో తెలంగాణ రేడియోని మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మా హ్యాండిల్ హలో తెలంగాణ రేడియో _బేరియాని లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఈరోజు ఒక చిన్న గ్యాప్ తీసుకుని మళ్ళీ మీకోసం ఒక స్పెషల్ షో తీసుకొచ్చాం ఆన్ ద ఒకేషన్ ఆఫ్ తెలంగాణ లాంగ్వేజ్ డే. రేపు సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నారు. సో విజయ్ గారు మన కోసం ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చారు. సో టేక్ ఇట్ అవే విజయ్ గారు.
1: థ్యాంక్ యూ ప్రతీష. ఇట్స్ బీన్ ఎ వైల్ సిన్స్ ఐ వాస్ ట్రావెలింగ్ అన్నమాట. నేను ఈరోజు అంటే ఇండియాలో ఈరోజు సెప్టెంబర్ 9 మనకి తెలంగాణ భాష దినోత్సవం. మన భాషని, మన యాసని, మన సంస్కృతిని, మన గుర్తింపును గుర్తు చేసుకునే ఒక ప్రత్యేకమైన రోజు. 2014 నుంచి ఇది చేయబడింది. ఈ సందర్భంగా ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు, ప్రముఖ యాంకర్, చాలా మందికి తెలుసు. అలాగే ఆల్ ఇండియా రేడియోతో అనుబంధం కలిగిన ప్రసారకర్త మరియు తెలంగాణ అధికార భాషా సంఘం అధికారిక ప్రతినిధి శ్రీ మాదిపల్లి దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారు నమస్కారం అండి, వెల్కమ్.
2: నమస్తే విజయ్ గారు, ప్రత్యూష గారు, అంజలి గారు, అందరికి నమస్తే.
1: సో ఈరోజు మీరు ఇక్కడ ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది. ఇట్స్ రియల్లీ ప్రివిలేజ్ ఫర్ అస్.
2: అతిథి అనేకంటే మన తెలుగు భాషా ప్రేమికులకు, తెలంగాణ మట్టి వాసన ప్రేమించే వాళ్లకు దోస్త్.
1: మీరు తెలంగాణకి దిగిపోయినారు ఆల్రెడీ. వెల్కమ్ టు ది యుఎస్ఏ సార్, వెల్కమ్ టు ది యుఎస్ఏ. ముఖ్యంగా అంటే మీ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మీ జీవన యానం గురించి తెలుసుకునే ముందు, రేపు సెప్టెంబర్ 9 జరగబోతున్న తెలంగాణ భాషా దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి? ఆ తెలంగాణ సెప్టెంబర్ 9 అంటే ఇది వరకు 3-4 సార్లు చేసాం మనం, చాలా సార్లు చేసాం, కానీ మళ్ళీ మన ప్రేక్షకుల కోసం, మన వీక్ష మన అంటే వీక్షకుల కోసం అది ఒకసారి తెలుసుకుందాము. సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవంగా ఎందుకు ఎంచుకున్నారు?
2: ఇది అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా సెప్టెంబర్ 9 యొక్క ప్రత్యేకత తెలుగు భాషా ప్రేమికులకు, తెలుగు సాహిత్య ప్రేమికులకు, భాషా సాహిత్యం రాగానే మనిషిని ప్రేమించి అందరికీ తెలిసిన మనిషి కాళోజీ. కాళోజీ పుట్టినరోజు సెప్టెంబర్ 9, అది రోజు యొక్క ప్రత్యేకత.
0: చాలా బాగుంది.
1: ప్రజాకవి కాళోజీ గారికి, కాళోజీ నారాయణరావు గారికి తెలంగాణ భాషకు ఉన్న అనుబంధం ఏమిటో ఒక మాటలో చెప్పగలుగుతారా మీరు?
2: కాళోజీ అంటే మనకు ఒక రకంగా మన సమకాలం, అంటే కాళోజీ ఉన్న కాలంలో మనం పుట్టి పెరిగి వారితో మాట్లాడి కలిసి నడిచి అభిప్రాయాలు పంచుకునే అవకాశం రావడం ఒక అద్భుతం. ఎందుకంటే కాళోజీ ఒక విశ్వమానవ భావానికి ప్రతీక. అంటే భాషకు, యాసకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నిటికీ అతీతమైనటువంటి ఒక యూనివర్సల్ పర్సనాలిటీ అంటారే, అలాంటి కాళోజీ ఎక్కడో కర్ణాటకలో పుట్టి అటు మరాఠీ మాతృభాష అయినా మన తెలంగాణలో హన్మకొండల సెటిల్ అయి మడికొండలు పెరిగి హన్మకొండ నుంచి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, మన భారత ప్రధాని పివి నరసింహరావు గారు ఒక వాక్యం అంటారు, బహుశా అంతకు మించిన నిర్వచనం ఇంకోటి ఉండదేమో, కాళోజీ ఈజ్ మై కాన్షియస్ కీపర్ అని. అంటే అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక సామాన్య మానవుడికి, ఒక రైతుకి, ఒక కర్షకుడికి, ఒక కూలీకి, ఒక పేదవాడికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటప్పుడు కాళోజీ గుర్తొస్తాట. ఒక భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరసింహరావు గారు అన్నమాట. అంటే దాన్ని బట్టి మనుషుల కోసం పుట్టి మనుషుల కోసం ఆలోచించి, ఆయనే రాశాడు కదా, పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జయప్రకాష్ నారాయణ గురించి. కాళోజీ అంటే ఇప్పుడు ఒక అంజలి, ఒక ప్రత్యూష, ఒక విజయ్, మరి ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు, వినబోతున్న శ్రోతలు అందరూ అనాలి, కాళోజీ పుట్టుక నీది, చావు నీది, కానీ బతుకంతా దేశానిది. మరి నిజంగానే కాళోజీ గారు ఆయన అమరజీవి. మన గురన్ జాషువా అన్నారు కదా, రాజు జీవించు రాతి విగ్రహములందు, రాజు జీవించు రాతి విగ్రహములయ్యందు, సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు. అలా మనందరి హృదయంలో చిరంజీవిగా ఉండే కాళోజీకి, కాళన్నకి, ప్రజాకవికి ముందుగా మనందరం కలిసి ప్రణామాలు సమర్పించాలి. నమస్తే కాళన్న అని మన పక్కనే కూర్చున్నంత ఒక ఒక చైతన్యం. అదే కాళోజీ ఎక్కడో స్వర్గంలో లేడు, మన పక్కనే ఉన్నాడు. మనందరినీ తెలంగాణ మట్టి గురించి, తెలంగాణ భాష గురించి, యాస గురించి, అలాగే తెలుగు నేల గురించి ప్రపంచంలో తాడితులు, పీడితులు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల గురించి ఆలోచించమని భుజం తట్టి చైతన్య పరుస్తూనే ఉన్నాడు కాళోజీకి. నమస్తే మనందరి తరఫున.
1: అయితే ఈ కాళోజీ గారి గురించి మన తెలంగాణ భాష దినత్వం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం దక్షిణమూర్తి గారు. కొంచెం అంటే మీ వ్యక్తిగత ప్రయాణం, జీవితం ఎక్కడ సాగింది, అంటే మీరు ఎక్కడ పుట్టినారు, బాల్యం ఎక్కడ గడిచింది, చిన్నతనంలో మీ ఇంట్లో తెలంగాణ భాష వాడేవారా, ఆ భాష వాడితే యాస ఎలా ఉండేది, ఒక్కసారి సార్ విల్ గో త్రూ యువర్ టైమ్ లైన్ సో దట్ లిజనర్స్ విల్ నో హూ ఆర్ దే లిజనింగ్ టు.
2: యా విజయ్ ద్వారా నేను షేర్ చేసుకునే విజయ గాథ అని చెప్పొచ్చు సగర్వంగా. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు 33 అయినాయి. మరి అప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, అంటే నిర్మల్ సొంత ఊరు, కరీంనగర్ జిల్లా కొండాపురంలో పుట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చింతగూడెం అనే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని 3వ తరగతి నుంచి 8వ తరగతి దాకా, మళ్ళీ దిలార్పూర్ అనే ఇంకో పల్లెలో 9th 10th చదివి, అప్పుడు మేము చదువుకున్న ఊళ్ళకి బస్సులు లేవు, కరెంటు మీరు ఊహించవచ్చు. అలాంటి చోట 3వ తరగతిలోనే మొదటిసారి స్టేజ్ ఎక్కి ఒక నాటికలో పాత్ర వేసి, గమ్మత్ ఏంటంటే మీరు తెలంగాణ భాషా దినోత్సవం అన్నారు కాబట్టి మొదటి డైలాగ్ విజయ్ గారు నాకు ఇప్పుడు అనుకోకుండా గుర్తొస్తుంది. అప్పుడు మా తెలుగు సారు శర్మ సారు నాటిక రాశాడు. ఏంటంటే కుంభకర్ణుడు అంటే పిల్లల కోసం, అది నేను 3వ తరగతిలో ఉన్నాను. కుంభకర్ణుడు గాలి పీల్చుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేవన్నీ ఆ గాలి యొక్క ప్రెషర్కి లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఒక గొర్రెలు కాసుకునే పిల్లవాడు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ మొట్టమొదటి నా జీవితంలో మొదటిసారి రంగు పూసుకొని చెప్పిన డైలాగ్, ట్ర గ్యాగ్య ఎడవైరనా గొర్రెలని. సో ఇది తెలంగాణ యాస అన్నారే, దాంతో ఆరంభమైంది. అక్కడి నుంచి వీరాభిమన్యు ఏకపాత్ర అభినయం, నేను దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్, విజయవాడ లాంటి అనేక ప్రాంతాల్లో వేయటం, ఆ తర్వాత కవిత్వంలో ఎంతో కొంత తోచినంత కృషి చేయటం, ఉపాధ్యాయుడిగా ఒక 9 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాలో రాజురా తండా అనే ఒక 47 గుడిసెలు ఒకే ఒక్క పెంకుటిల్లు ఉన్న ఊళ్ళో ప్రారంభించి సింగిల్ టీచర్గా జిల్లా పరిషత్ హై స్కూల్ జన్నారంలో, అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ కడెన్లో పనిచేసి, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడిగా జాబ్ వదిలి ఆకాశవాణి కడప కేంద్రంలో చేరాను 1987. కడపలో 3 ఏళ్ళు, వరంగల్లో 10 ఏళ్ళు, హైదరాబాద్లో 20 ఏళ్ళు పనిచేసి ఇప్పటికి కూడా ఆకాశవాణిలో మరి భారత ప్రధాని మన్ కీ బాత్ తెలుగులో నేనే చదివే అవకాశం ఇచ్చింది నాకు అమ్మలాంటి ఆకాశవాణి. ఈ దాదాపు ఒక 50 ఏళ్లకు మించిన సాంస్కృతిక ప్రయాణం, ఒక 40 ఏళ్ల దాకా ప్రసార ప్రయాణం. మరి ఈ ప్రయాణంలో నాకు అటు మా అమ్మా నాన్నలు, పెద్దల దీవెనలు, ఉపాధ్యాయుల దీవెనలు ఒకెత్తైతే, నా భార్య రాధిక, ఎందుకంటే నాకు 3 పిల్లలు శశాంక్, శ్రావ్య, శివ, వాళ్ళందరూ కూడా ఈ కళల పట్ల కొంచెం ఈ క్రియేటివ్ ఈస్థెటిక్స్ పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు. వాళ్ళందరి యొక్క బాగోగులు చూసుకుంది మావిడే. నేను చిన్నప్పటి నుంచి అటు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకి, తర్వాత కళాకారుడిగా ఉన్నప్పుడు ఇటు ప్రేక్షకులు, శ్రోతలు, రచయితలు, పాఠకులతో ఉండే అనుబంధంతో అలా మొత్తానికి అంతే బిజీగా నడుస్తుంది జీవితం నాడైనా నేడైనా. థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలనుంది కానీ మనం మన శ్రోతలకి నచ్చిన విషయాలు మాట్లాడుకుందాం.
0: వెరీ గుడ్ అండి. అయితే ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ నుంచి మొదలు పెడతాము. మీకు ఈ ఇయర్ మన తెలంగాణ గవర్నర్ గారు మీకు ఫెసిలిటేట్ చేసిన న్యూస్ మేము ఈ విజయ్ గారి ద్వారా తెలుసుకున్నాను. మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి దానికి మా అందరు లిసనర్స్ తరఫు నుంచి.
2: ప్రత్యూష గారు, అంటే నా అదృష్టం ఏంటంటే మరి అటు భగవంతుడు ఇచ్చాడు, సమాజం ఇచ్చింది, మీలాంటి ఆత్మీయ మిత్రులు ఇచ్చిన ఆశీర్వచనం ఏంటంటే భారత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, అందరి సభలు వ్యాఖ్యాతగా నిర్వహించటం, నాన్ తెలుగు వివిఏపీస్ యొక్క సందేశాలని తెలుగులోకి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అనువదించటం, ఒక 100 మంది పాల్గొనే పుస్తకావిష్కరణ సభను ఎంత విధేయంగా, ఎంత వినమ్రంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత భక్తితో చేస్తానో, 1-2 లక్షల మంది ప్రేక్షకులున్న సభ కూడా అంతే విధేయంగా చేసే అవకాశం నాకు సమయం ఇచ్చింది. కాబట్టి కొన్ని వేల సభలు చేశాను మన తెలంగాణ చిన్న పల్లె నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలు నుంచి ప్రారంభిస్తే ఇటు అమెరికా దాకా. ఇంకోటి కొంచెం చాలా ఆనందంగా పంచుకునేది ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం, భద్రాచలం, వేములవాడ రాయేశ్వరుడు, శ్రీశైలం, మల్లికార్జున స్వామి, యాదగిరి నరసన్న, భాసర సరస్వతి, ఒంటిమిట్ట రామచంద్రుడు, రామచంద్ర స్వామి ఆలయం ఒంటిమిట్ట కడప దగ్గర, అక్కడి నుంచి ప్రారంభిస్తే మొట్టమొదటిసారి తెలుగు మకర జ్యోతి మన శబరిమల క్షేత్రంలో కూడా ఏమంటారు దాన్ని, మొట్టమొదటిసారి తెలుగులో అక్కడికి వెళ్ళి శబరిమల వెళ్ళి వ్యాఖ్యానం చేసే అవకాశం కూడా దొరికింది. అంటే ఇటు మొత్తం శబరిమల నుంచి వారణాసి దాకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నేను పాల్గొన్నాను, బ్రహ్మోత్సవాలు కూడా వ్యాఖ్యానం చేశాను.
0: చాలా సంతోషం అండి, ఇలాంటి గొప్ప
1: ప్రత్యూష ఎవరైనా కాల్ చేసి దక్షిణమూర్తి గారితో మాట్లాడాలనుకుంటే ఒకసారి చెప్పమ్మా.
0: తప్పకుండా అండి. సో మన ఈ స్టూడియోలో దక్షిణమూర్తి గారితో మనం మాట్లాడుతున్నాము. ఎవరైనా మన లిసనర్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మూర్తి గారికి హలో చెప్పాలి అని అనుకుంటే ప్లీజ్ మా స్టూడియోకి కాల్ చేయాల్సిన నెంబర్ 1-877-265-5992. మళ్ళీ ఒకసారి 1-877-265-5992. థ్యాంక్ యూ విజయ్ గారు.
1: అలాగే తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఎవరైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే కూడా కాల్ చేసి చెప్పండి, అండ్ యూ విల్ బి సూటబుల్ కాలర్ విల్ బి సూటబుల్లీ రివార్డెడ్.
0: వెరీ నైస్.
1: ఒక పాట చూద్దామా మనం, తెలంగాణ భాషా దినోత్సవం కాబట్టి తెలంగాణ సాంగ్ ఒకటి.
2: ఆ పాట వినే ముందు విజయ్ గారు ఓ చిన్న కాళోజీ గురించిన కవిత ఒకటి వినిపిస్తాను. కాళోజీ ఎవరు, అది టైటిల్. కాళోజీ ఎవరంటే ఏమని చెప్పాలి, కాళోజీ ఎక్కడంటే ఏమని చూపాలి, ప్రజాకవిగా సమకాలపు వరమ, పౌర హక్కు నినదించిన స్వరమ, గాంధీజీ తత్వబద్ధుడా, పద్మభూషణ ప్రసిద్ధుడా, నాటి విమోచన వీరుడా, నేటి తెలంగాణపు యోధుడా, ఆర్య సమాజ అనుయాయుడా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడా, మానవతా పరిరక్షకుడా, సమానత్వ నిర్దేశకుడా, కాళోజీ ఎవరంటే ఏమని చెప్పాలి, కాళోజీ ఎక్కడంటే ఏమని చూపాలి, విశేషణాలు ఎన్నున్నా నామవాచకం ఒకటే, ప్రశంసకు అతీతమైన ప్రత్యక్ష సత్యం ఒకటే, కాళోజీ పక్క మనిషి, కాళోజీ పక్క మనిషి, మనిషికి నిర్వచనమైన మహామనీషి, మిన్నంటే పేరున్నా మన్నును ప్రేమించు మనిషి, తనువంతా గుండెగా తపించు మంచి మనిషి, మనుషుల్లో మనిషిగా తెల్లని మనసున్న ఋషి, మానవతా స్థాపనకై మూర్తికట్టు షేముషి, కాళోజీ ప్రతిమాట తేట మనసు ఊట, పదాడంబర మెరుగని సాదా కావ్యపు తోట, నిరాడంబర నీరధిమన కాళన్న, సామాన్య హృదయ వారధిమన కాళన్న, కొండను సైతం బద్దలు కొట్టే కలేజా మన కాళోజీ, సదా సహృదయ స్పందనగా సున్నితత్వం కాళోజీ, ఎత్తులు వంతలు తెలియని ప్రేమధార కాళోజీ, పరులకొరకు ప్రవహించే జీవధార కాళోజీ, ఇజాలెన్ని ఉన్నా ఒక చెట్టు కొమ్మలే, పేర్లు వేరు తీర్లు వేరు తల్లి వేరు ఒక్కటే, మనిషితనం వెలిగించటమే కాళోజీ ఇజం, మంచితనం వికసించటమే కాళోజీ ఇజం, సామాన్యుని శ్వాసయే తన భాషయైన కాళోజీ, పేద గొప్ప మేధ హోద వయస్సు యశస్సు ఊసులేని, అందరూ తన వాడనుకునే మహనీయుడు కాళోజీ, కలం రాసినన్నినాళ్ళు కాళోజీ స్పృహ పహారా, కలం రాసినన్నినాళ్ళు కాళోజీ స్పృహే పహారా, కాలం ఉన్నన్నినాళ్ళు కాళోజీ ఒక నగారా, అశ్రుధారతో అవనిన మనిషితనం మొలిపిస్తూ, మనిషి మనసు కరగదీసి మంచితనం గెలిపిస్తూ, ఎద మెదడుల పరిధి పెరుగు జ్ఞానం వెలిగిస్తాడు, కాళోజీ ఎవరంటే కాలంపై సంతకం, కాళోజీ ఎవరంటే కాలంపై సంతకం, కాళోజీ ఎక్కడ అంటే మనిషి ఎక్కడుంటే అక్కడే, భవదీయ మడిపల్లి దక్షిణామూర్తి. పాట కూడా ఇంపియండి సార్ మన మన మనవాళ్ళందరూ
3: చూస్తుంటారు.
4: విన్నాను నేను ఇది, మీది విన్నాను నేను మొదట, మళ్ళీ ఈ రోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వినడం జరిగింది. ఇది మీ ఆ గొంతు వింటుంటే తన్మయత్వం చెందుతుందండి దక్షిణామూర్తి గారు.
2: అయ్యో థ్యాంక్ యూ
4: రియల్లీ. అంటే రవీంద్ర భారతిలో వీడియోలు చూసాను నేను, అన్ఫార్చునేట్లీ నేను పర్సనల్ గా ఎక్కడ కూడా మీది ఇంతకు ముందు తారసపడలేదు, బట్ వీడియోలు చూసినప్పుడు గానీ ఇక్కడ లైవ్ గా చూసినందుకు నిజంగా ఈ రోజు మాకు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా గుర్తుండిపోయే రోజు ఇది.
2: ఇప్పుడు ఇంత మీరు అంటే ఇన్ని ఖండాంతరాల్లో ఉండి కూడా నిజంగా ఇప్పుడు మా అమెరికాలో కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటే మన ఇండియా అవుట్ సైడ్ ఇండియా అంటారు కదా, సో అట్లా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు తెలుగు భాష కోసం, మన తెలంగాణ యాస కోసం, మన పండుగల కోసం, మన సంస్కృతి కోసం, సంస్కారం కోసం చేస్తున్న కృషికి యావత్ అంటే సహృదయ ఎక్కడుంటే అక్కడ అందరూ అసలు మిమ్మల్ని ప్రశంసించకుండా ఉండలేరు. నిజానికి మన జానపద కళలు అలాగే శాస్త్రీయ కళలు, భాష, వీటి కోసం చేస్తున్న కృషి అందులో ఒక భాగమే ఇప్పుడు మీ ఈ రేడియో ప్రోగ్రాం. అందుకని దీనికి కర్త కారకశైవ ప్రేరక అనుబోధక చత్వారి సమభాగిన అంటారు. అంటే ఏ మంచి పని జరిగినా కర్త అంటే డూయర్, కారకుడు అంటే అతన్ని ప్రేరేపించే మన కారకుడు అంటే దానికి రీజన్ అయిన వాడు, అలాగే కర్త కారక ప్రేరక అంటే మోటివేట్ చేసేవాళ్ళు, అనుమోదకులు అంటే ఫాలోయర్స్, అందరు కూడా ఈక్వల్ రేషియో ఉంటుంది ఈ సక్సెస్ లో. సో ఎందరో ఉన్నారు, వందలు వేలు లక్షలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వింటున్న వాళ్ళు, అందరికి నమస్తే చెప్తూ ఇప్పుడు మీ పాట వినిపిస్తారా మరి?
3: ఓకే అండి, మాకు సాంగ్ కూడా రెడీగా ఉంది. సో ఒక మీరు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి ఒక చిన్న పాటని దక్షిణమూర్తి ద్వారా పంపించారు. సో మనం ఆ సాంగ్ ప్లే చేసుకుని వచ్చాక మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము దక్షిణమూర్తి గురించి. అంజలి చేస్తుందండి, పంపించాను
2: అంజలి. బిఫోర్ ప్లేయింగ్ ఓ చిన్న మాట, ఇది జయ జయ హే తెలంగాణ కదమ్మా, తెలంగాణ స్టేట్ సాంగ్. అయితే ఈ అందశ్రీ, అందశ్రీ గురించి మనం చెబితే ఇప్పుడు కాళోజీ గురించిన ఈ రోజు అందశ్రీ కూడా నదిలా ప్రవహించే మనిషి. గమ్మత్ ఏంటంటే అతను చదువుకున్నవాడు కాదు, ఒక అంటే చాలా పేదరికంలో నిరక్షరాస్యుడిగా ప్రారంభించి అక్షరాస్యులకే కాదు పిహెచ్డి పరిశోధన చేయగలిగేంత సాహిత్యాన్ని మనకు అందించి వెళ్ళిన అందశ్రీ రాసిన పాట ఈ ఒక ఉద్యమ గీతంగా కొన్ని వేల నోళ్లు పాడితే దాన్ని ప్రస్తుత ప్రజాప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కూర్చొని ఆ లిరిక్ ను ఎడిట్ చేసి దాన్ని ఒక బాణీ కూర్చి ఇప్పుడు ప్రస్తుతం ఏ తెలంగాణ ప్రభుత్వ వేదికపై ఏ కార్యక్రమం జరిగినా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే తెలంగాణ ప్రార్థన గీతంతో ఆరంభమవుతుంది. ఈ సందర్భంలో మరి అందశ్రీకి మనం అందరూ వందనాలు అర్పిస్తూ అంజలి.
4: యా అంజలి, అందశ్రీ గారితో మనం రెండు షోలు లైవ్ షోలు చేయడం జరిగిందండి. ఒకసారి 2014-15 ప్రాంతంలో చేసాం, మళ్ళీ మొన్న ఈ పాట రిలీజ్ అయినాక కూడా అందశ్రీ గారితో లైవ్ షో చేయడం జరిగింది రేడియోలో.
2: సో విజయ్ గారు మీరు ఎవరిని వదిలిపెట్టాలి, అందరిని తెలంగాణను ఇక్కడ పట్టుకొస్తున్నారు.
4: ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందామా క్విక్లీ?
3: లేదండి, ముందు సాంగ్ ప్లే చేసేద్దాం. విజయ్ గారు ముందు సాంగ్ ప్లే చేసేద్దాము, సాంగ్ ప్లే చేశాక కాలర్ ని తీసుకుందామండి ప్లీజ్.
4: సరే ఓకే.

0: Such a nice and powerful song of Telangana, such a nice powerful song of Telangana state.
1: Yes.
0: So let's take a caller. Hello Andy, Virijalluki swagatam. Oh, call drop ayipoyindandi, parledu. One more call. Hello Andy, Telangana. Hello Telangana ki swagatam. Mee peru?
2: Hello Andy, nenu Amarnath Andy.
0: Namaste Amarnath garu. Baunnara?
2: Baunnara.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. దక్షిణమూర్తి గారు,
2: దక్షిణమూర్తి గారిని ఒక్కసారి పలకరిద్దామని ఫోన్ చేసిన.
0: తప్పకుండా చెప్పండి
3: అమర్నాథ్ గారు. మీరు పలకరిస్తున్నారు, నేను పులకరిస్తున్నాను.
2: సంతోషం.
1: అమర్నాథ్ గారికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉందండి. హీ ఆల్సో కమ్స్ ఫ్రమ్
0: కరీంనగర్.
1: హీ కమ్స్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ. హీ లివ్స్ ఇన్ యుఎస్ నౌ మోస్ట్ ఆఫ్ ది టైమ్.
2: వరంగల్ అండి.
3: ఓకే, అంటే ఇక్కడ ఏ రంగంలో పనిచేస్తున్నారు సార్?
2: నేను అక్కడనే హైదరాబాద్ లో రిటైర్ అయిపోయి ఇక్కడ పిల్లలు ఉంటాను, పిల్లల దగ్గర.
3: అయితే వరంగల్ అంటే మీరు మన కాళోజీ, హన్మకొండ, నక్కలగుట్టకు వెళ్ళిపోయి ఉంటారు అది ఇప్పటికే.
2: జయశంకర్ గారు, మా జయశంకర్ గారు మా బంధువులు మా పక్కలనే ఉంటారు హన్మకొండ.
3: జయశంకర్ గారు అదే మనం బస్ స్టాండ్ పోయే రాట్లో ఆ సందులో సారి మీరు సామి
2: అవునను.
3: కొత్తపల్లి జయశంకర్ గారు అసలు అంటే ఇప్పుడు దశాబ్దాల సిటీ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు అతనిలో నాటుకున్నటువంటి భావం మరి ఒక సిద్ధాంతకర్తగా మనందరికీ దారి చూపే మనిషిగా, ముఖ్యంగా అటు భాష ఇటు సంస్కృతి అటు తెలంగాణ మట్టి వాసనను అంతే సజీవంగా ఉంచి మరి అందరికి అందించారు. ఈవేళ ఇలా రాష్ట్ర వైభవంలో వారిని మనం మర్చిపోకుండా ఉండలేము. జయశంకర్ సార్,
1: ఈ షో పేరే సార్, దక్షిణమూర్తి గారు, ఈ షో పేరే వినోదం చేసే రోజు దీన్ని మనం వడవని ముచ్చట అనుకుంటాం.
3: జయశంకర్ ముచ్చట,
1: జయశంకర్ ఇంటర్వ్యూల సంకల్ప ఇదే. ఆ ఉడవని ముచ్చట పేరుతోనే దీన్ని చేయడం జరిగింది.
3: చాలా మంచి మంచి టైటిల్ ఉడవని ముచ్చట. ఎంత ఎంత చెప్పుకున్నా ఉడవది,
1: ఎంత చెప్పుకున్నా ఉడవది చరిత్ర.
2: అసలు ఒక గంట సరిపోదండి.
0: చాలా థ్యాంక్స్ అండి అమర్నాథ్ గారు, మీరు కాల్ చేసినందుకు. వెరీ నైస్ ఆఫ్ యూ.
3: అమర్నాథ్ గారు కాల్ చేసి జయశంకర్ సార్ పట్టుకొచ్చింది, అది గొప్పదనం.
2: అంతే కదా, మా బంధువులు ఎవరు, వారిని స్మరించలేకపోతాం కదా.
3: మీకు మీకే కాదు అందరికి బంధువులు,
1: అందరికి బంధువులే, తెలుగు వాళ్ళు అందరికి బంధువులే.
2: మేము ఆత్మ బంధువులు.
3: ఇప్పుడు కాళోజీ గారి లోగిలిని కాళోజీ లోగిలి అని చాలా మంది అంటే వందలాది మంది కవులు చాలా రాశారండి ఎందరో. నక్కలగుట్టలో కాళోజీ ఇల్లు అండి. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను ప్రత్యూష అండ్ అంజలి, నేను తెలుగు హిందీ మిక్స్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ మిత్రమండలి, మిత్రమండలి ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ అంజలి, రైట్? సో పెద్ద గ్రూప్ ఫర్ ది లాస్ట్ సమ్ డికేడ్స్, గుడ్ నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అండ్ ఈస్థెటిక్ పర్సనాలిటీస్, క్రియేటివ్ పర్సనాలిటీస్ అక్కడ కాళోజీ ఇంట్లో. కాళోజీ రామేశ్వరరావు గారు షాద్ అనే పేరుతో ఉర్దూ పోయిట్ కాళోజీ, వీళ్ళంతా కూర్చొని కవిత్వం చదువుకున్నప్పుడు ఒక తోపుడు బండి, తోపుడు బండి అంటే దాన్ని ఏమంటారు, రిక్షా కైండ్ ఆఫ్ థింగ్, ఒక పెద్ద బరువు పట్టుకొని వచ్చాట. వచ్చి ఆయన పెద్ద బరువు దించి కాళోజీ ఇంట్లోనూ అంట్లో ఆ బరువు దించాలి, అంటే ఇట్స్ ఏ హెవీ గూడ్స్ ఈ బ్రాట్ ఇన్ ఏ వెహికల్ లైక్. సో వీళ్ళందరూ కూర్చున్నారు, కవులందరూ కూర్చొని కవితం రాకుంటే కాళోజీజీ సొంతంగా చెప్పిన మాట ఇది, ఓయ్ ఎవరన్నా మనుషులు ఉన్నారా ఈడ అన్నట్ట. అంటే కాళోజీ దాన్ని ఎలా తీసుకున్నారంటే, అంటే మనం అందరం ఇంటెలెక్చువల్స్ అనుకుని మనం కవిత్వం చెప్పుకుంటాం, పోయిట్రీ లిటరేచర్ మాట్లాడుకుంటాం, కానీ ద ట్రూ హ్యూమన్ బీయింగ్ అనేవాడు పని చేస్తాడు. సో మనడు వాడు పని చేసే మనుషులుగా భావించడం లేదు అని చెప్పి కవిత్వాన్ని బ్రేక్ చేసి దే హెల్ప్ దట్ పర్సన్ టు క్యారీ ది వెయిట్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి, అనెక్డోట్స్ అంటారు కదా. అందులో నేను యాంకరింగ్ చేసిన రెండు మూడు సందర్భాలు మర్చిపోలేను.
0: చెప్పండి.
3: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని ఒక పెద్ద ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీకి కాలేజీ కమ్యూనికేషన్కి కాలేజీ వాజ్ ద చీఫ్ గెస్ట్. ఆయన ఉన్నప్పుడు గుడ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్, చాలా మంది విద్యార్థిని విద్యార్థులు, పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ అతిథులు ఉన్నారు. అయితే లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ ఉంటుంది, జ్యోతి వెలిగించటం. నేను యాంకరింగ్ చేస్తున్నాను. ఆ జ్యోతి వెలిగిస్తున్నప్పుడు ఆయన అన్నమాట, మామూలుగా పెద్ద పెద్ద మాటలు, మామూలుగా మనం తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తుంటాం వ్యాఖ్యాతగా. కానీ కాళోజీ ఏమన్నా అంటే ఫెస్టివిటీ కోసం రకరకాల కలర్ఫుల్ బల్బులు వేశారు. సో ఆయన ఏమన్నాడు, అదే మనమంతరూ ఇప్పుడు ఈ రంగురంగుల బల్బులలో ఈ వెలుగుల్లో మనం నిజమైన వెలుగును మర్చిపోతున్నాం. ఇగో నేను ముట్టిస్తున్న ఈ జ్యోతి ఉన్నదే, ఇది అసలైన వెలుగు. అంటే ఎక్కడైతే నూనె ఉంటుందో, ఆ నూనె వత్తి ద్వారా పారుతుందో, అది నిజమైన వెలుగు. ఇవి ఒక్క స్విచ్ చేస్తే మలిగిపోతాయి బల్బులు, ఒక్కసారి ఫీజ్ ఎగిరిపోతే పోతే, కానీ ఇగో ఈ ఈ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అని చెప్పాడు. ఇట్లాగే ఇంకోటి కూడా చెప్తా, మీరు మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తారో ఇయ్యారో తెలియదు. అట్లాగే ఆరేపల్లి అని ఒక పల్లె ఉంది హనుమకొండ దగ్గర. విజయ్ గారు మీరు వినాలి, ఎందుకంటే మీరు అంత జడ్జల దగ్గర పల్లెలలో చూసింది కదా. అంటే ఇది కొంచెం వినడానికి అంత నచ్చదేమో, ముఖ్యంగా ఈ మోడర్న్ డే పిల్లలకి. కానీ ఇది నిజంగా నేను స్వయంగా యాంకరింగ్ చేసినప్పుడు విన్న మాట. ఇప్పుడు పల్లెలలో ఈ ఇప్పుడంటే సరే, ఇంటింటికి మరుగుదొడ్డి ఇవన్నీ వచ్చాయి. అంటే పూర్వకాలం ఆ ఫెసిలిటీ లేదు కదా. లేనప్పుడు చాలా మంది నాగరికులు, లేదా బాగా కొంచెం డబ్బున్న వాళ్ళు, లేదా ఒక సివిలైజ్డ్ అని అనుకునేవాళ్ళు, చెంబు పట్టుకొని ఊరవతలకి పోయే వాళ్ళని చూసారి, ఇళ్ళేంద్రా ఈ చెంబు పట్టుకొని చేయలేకపోతున్నాడు. అప్పుడు కాళోజీ స్టేజ్ మీద అన్నమాట, నువ్వు వాడికి కట్టిరా, ఇంట్లోనో ఇంటి వెనకనో ఇంటి ముందటనో ఓ పైఖాన కట్టిస్తే ఎందుకు పోతాడు అంటే, అక్కడ మన సమాజం యొక్క బాధ్యత కూడా అలా గుర్తుచేశాడు ఆయన. ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీ ముగ్గురు దగ్గరికి వచ్చేస్తున్నాను, మీరు చెప్పింది నేను వింటాను.
0: థ్యాంక్ యూ అండి అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అయితే మీరు మీ యాంకరింగ్ డేస్ని గుర్తు చేసుకున్నారు కాబట్టి, మీరు ఆ టైంలో మీరు చేసిన యాంకరింగ్కి ఇప్పుడు నడుస్తున్న ఆకాశవాణి కానివ్వండి, ఇంకే రేడియో స్టేషన్, ఎలా తేడా మీరు ఎట్లా చూస్తున్నారు? ఆ కల్చరల్ డిఫరెన్స్ కానివ్వండి, భాష డిఫరెన్స్ కానివ్వండి, మీకు ఎలా అనిపిస్తుంది?
3: అయితే మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇప్పుడు మేమంతా 1987 ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఆరంభించి, అప్పుడు ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ 4 కేంద్రాలే ఉండేది. ఆ తర్వాత వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం తెలంగాణలో, అటు అనంతపురం, తిరుపతి, కర్నూలు, మార్కాపురం, నెల్లూరు, ఆంధ్రలో ఓవరాల్గా 12-13 రేడియో కేంద్రాలు వచ్చాయి. రిలే కేంద్రాలు వచ్చాయి, ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి లాంటివి వచ్చాయి. ఇది ప్రసార భారతి, భారత ప్రభుత్వ సంస్థ. ఇవి కాకుండా ప్రైవేట్ రేడియో స్టేషన్ చాలా వచ్చాయి, ఇప్పుడు ఇక్కడ మీ రేడియోలాగా. అయితే కాలానుగుణంగా, అంటే ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కోసం ఈ ఆర్జేయింగ్ అనేది ఇప్పుడు బాగా గ్లామరస్గా, పాపులర్గా వెళుతున్న ప్రక్రియ. మమ్మల్ని అనౌన్సర్ అంటారు, వ్యాఖ్యాత లేదా ఉద్ఘోషకులు అంటారు. ఇప్పుడు నేను ఆర్జేయంలాగా హలో హౌ ఆర్ యూ డూయింగ్, ఈ కొంచెం అంటే లాంగ్వేజ్ను, బాడీ లాంగ్వేజ్ను తిప్పుకుంటూ చెప్పుకుంటూ చేయటం మాతో అవ్వదు. ఎందుకంటే ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చినాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు విజయవాడ చెల్లే అవుతాయి. ఇలా చెప్ప, హలో నా దీన్ని ఇదే మాటను ఈ ఆర్జే ఎలా చెప్తాడో, ఐ థింక్ ప్రత్యూష ఆర్ అంజలికి అంటారు, మీరు చెప్పండి.
0: నాకు యాక్చువల్గా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. నాకు ఈ మధ్య నేను వింటూ ఉంటాను హైదరాబాద్లో వచ్చే రేడియో షోస్, కానీ అందులో అన్ని టాక్ షోస్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ని కానీ ఎంజాయ్ చేయలేం చెప్పాలి అని. అంటే ఇలా మనలో మీరు చెప్పిన ఈ జనరేషన్లో మాట్లాడిన మాటలు ఇవే నేను ఎక్కువ వింటూ ఉంటాను ఇంటర్వ్యూస్ కానివ్వండి. ఆ ఎక్కువ మ్యూజిక్, ఆ గోల అది భరించలేనండి. నాకు కూడా ఇలా మీరు మాట్లాడే, మీకు మీరు చెప్పగలిగే ఏదైనా సందేశం ఉండి ఇట్లా చేయడమే ఇష్టం.
3: అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆకాశవాణి హైదరాబాద్లో, విజయవాడ, విశాఖ, కడప కేంద్రాల్లో కూడా ప్రైమరీ ఛానల్ అని ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు స్రవంతి, కార్మికుల కార్యక్రమం ఇలాంటివన్నీ సంప్రదాయబద్ధమైంది. అలాగే వివిధ భారతినేమో ఎక్కువ వినోదాత్మకంగా, ఎఫ్ఎం రెయిన్బో యువత కోసం, అంటే వినోద, విజ్ఞాన, విషయ సమాచార త్రివేణి ఆకాశవాణి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మా విజయ్ గారు కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఈ రేడియో కూడా ఏమన్నారు సార్, అది
1: ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బోత్,
3: ఎస్,
1: వినోదం, విజ్ఞానం.
0: మోస్ట్లీ తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము, లేదా తెలంగాణలో పుట్టి పెరిగి వారు తెలంగాణ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళని మేము ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము.
3: బాగుంది. ఈ సందర్భంలో తెలంగాణ ఎంత ప్రాచీనం అనే ఒక క్వశ్చన్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేస్తే, సాహిత్య శాసనాధారాలతో తెలంగాణ ప్రత్యేక భౌగోళిక వ్యక్తిత్వంగా, రాష్ట్రంగా, అస్తిత్వ కేంద్రంగా, జాతి ప్రతీకగా ఇప్పుడు ఉంది. ఇది 1905 ప్రాంతంలో భారతదేశంలో వందే మాతరం నినాదం ఎంత బలమైన ఐక్యత స్ఫూర్తి కలిగించిందో, జై తెలంగాణ కూడా అంతే కలిగించిందని చెబుతూ, నిజానికి తెలుగు భాషకు ప్రాచీన హోదా రావటానికి ఈ త్రిలింగ, తిలింగ, తెలింగ, తెలంగు, తెనుంగు ఇలాంటి పదాలన్నీ వచ్చి, మన ఇది శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశం త్రిలింగ దేశం అని పురాణ కాలం నుంచి వస్తున్నటువంటి అంశమైతే, ఈ తెలంగాణలో దొరికినటువంటి శాసన ఆధారంగా మనకు తెలుగు భాషకి, అంటే మీకు తెలుసు తమిళులు ఈ మాదే ప్రాచీన భాష అని అన్నారు, దానికి భారత ప్రభుత్వం కూడా గౌరవించింది. అలాగే తెలుగు ప్రాచీన భాష హోదా కలగటంలో కూడా ఇలాంటి పరిశోధన జరిగాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, అలాగే వివిధ విశ్వవిద్యాలయాలు, భాషా సాంస్కృతిక శాఖ, అంటే ప్రభుత్వం, అటు మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, అలాగే వివిధ రంగాల్లో పరిశోధనకు, బోధనకు, శోధనకు కృషి చేస్తున్న వాళ్ళు మనకు అందించారు ఈ తెలంగాణ వారసత్వ వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కూడా. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకత గురించి చెబుతున్నప్పుడు తెలంగాణ భాషా దినోత్సవాన్ని గురించి, కాళోజీ జన్మదినోత్సవాన్ని గురించి, నేను 1991 నుంచి 2000 దాకా 9 ఏళ్ళు వరంగల్ కేంద్రంలో పనిచేయటం, అప్పుడు కాళోజీతో, అంటే కాళోజీ లాంటి మహనీయులు ఇంకెందరో ఉన్నారు, అప్పుడు కాళోజీ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి వారి గురించి మాట్లాడుకుంటుంటే అసలు మనం చెప్పలేనంత ఇన్స్పిరేషన్ వస్తుంది. కాళోజీ వ్యక్తిత్వము, వారి తత్వము చాలా సందర్భాల్లో మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆయన ఏమంటారంటే, ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా స్థాపించే ప్రయత్నం గొప్పదే, ఒక వ్యక్తిని గొప్పవాడు అనడానికి మరోని చిన్నవాడు అనాల్సిన అవసరం లేదు అంటాడు. అంటే ఇదే ఫిలాసఫీని భాష విషయంలో, మాండలిక విషయంలో, యాస విషయంలో కూడా, మాండలికాలు, భాష, యాస ఒకదాన్ని మించి మరోటి గొప్పది, అన్నిటినీ మనం అంతే సమంగా ప్రేమించాలి అంటారు. ఈ సందర్భంలో కాళోజీని డిఫైన్ చేస్తూ దర్భశరణ శ్రీనివాసాచార్య గారు రాసిన కవితలోని ఒక భాగం వినిపిస్తాను. కంటిలో నీతికి నిప్పుకు చోటు.
1: దక్షిణమూర్తి గారు, మనం ఒక బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకున్న తర్వాత వచ్చి
3: తప్పకుండా. ఏం లేదు, ఈ సందర్భంలో దర్భశరణ శ్రీనివాసాచార్య ఏవి అనిపిస్తారని మిత్రుడు అద్భుతమైన అంశాలు పంపారు, అది ఒక 60 సెకండ్లలో వినిపించి బ్రేక్ వెళ్ళిపోదామా? బ్రేక్ తర్వాత రమ్మంటారు?
4: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Sachya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training. Real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Bay Area's Grand Ganesh Festival.
4: Grand Ganesh Festival.
3: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking.
5: Receive free puja thali with special darshan. Limited slots only. Book as soon as possible.
3: Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
5: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor, Vijeta Supermarket. Silver sponsor, My Pursue.
6: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagarajhomes.com.
7: Hi, this is Samantha.
8: Vinjallu Radio.
9: Oorala maza cheyala.
10: హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. మీరు వింటున్నారు దక్షిణామూర్తి గారితో మన సంభాషణ ఆన్ అకేషన్ ఆఫ్ తెలంగాణ భాషా దినోత్సవం.
11: ఒడవని ముచ్చట అనే పదం
10: మీరు చెప్తుంటే నాకు అలా వింటూ కూర్చోవాలి అని అనిపిస్తుంది. చాలా బాగుంది మీరు చెప్పే ముచ్చట్లు.
11: అయితే ఈ సందర్భంలో దర్భసేనం వారి కవిత అందరి గొడవ, అంటే కాళోజీ అంటేనే నా గొడవ అని సమాజంలోని ప్రతి వ్యక్తి యొక్క గుండె చప్పుడు తన గుండె చప్పుడుగా వినిపించాడు. కంటిలో నీటికి నిప్పుకు చోటుంది, మాటలో పువ్వుకు కత్తికి చోటుంది, ద్వంద్వంగా కనిపించే ఏకత్వం కాళోజీ. ఎదలో ముదిమికి బాల్యానికి చోటుంది, మదిలో సెలయేటికి జలపాతానికి చోటుంది, ప్రశాంతంగా కనిపించే అశాంతుడు కాళోజీ అంటూ అద్భుతంగా రాస్తూ ఈయన ఏమంటే, ఆలోచనలో పల్లెకు ప్యారిస్కు చోటుంది, ఆవిష్కరణలో తడికి పలుకు బడికి చోటుంది, ప్రాంతీయుడిగా కనిపించే ప్రాపంచకుడు కాళోజీ ఒక విశ్వ మానవుడిగా ఎలా వచ్చాడో చెబుతూ, మరి ఉన్న నేలకు ఊహ శిఖరానికి చోటుంది, వర్తమానంలా కనిపించే త్రికాల శీలి కాళోజీ అన్న దర్భసేనం కవిత తర్వాత ఏవి అనిల్ ప్రసాద్ అనే ఆకాశవాణి వరంగల్లో మరి 3.5 దశాబ్దాలు సేవలందించిన ఒక కవి, సహృదయులు, సాహితీవేత, కల కమలము నుంచి ఉద్భవించి ఓంకార శ్రీకార రూపాలు ధరించి దైవాంశంలా అవతరించి ప్రపంచమంతా ఆవరించి సాహితీ సీమన శ్లోకంగా, కవితగా, గేయంగా, పద్యంగా, గద్యంగా ఎన్నెన్నో రూపాలు సంతరించుకొని భావ వేదనింది, అభ్యుదయ శంఖమైంది. మరి ఈ లక్ష మెదళ్లను కదలించే శిరా చుక్కను గుర్తు చేస్తూ, భూతల గర్భము వీడి దైవాంశ మరో అవతారమై మళ్ళీ సాక్షాత్కరించాలి, పాతాళంలోను గగనాంతరాల్లోనూ వ్యాపించాలి, సమాజాన్ని ప్రభావితం చేయాలి, మరింత ప్రతిభావంతమైన క్షరం లేని అక్షరంలా శిరా చుక్క జగతిని జాగృతం చేయాలి అంటూ కాళోజీ చెప్పిన మాట నుంచి ఆయన ఇన్స్పిరేషన్ పొందారు. ఒకే ఒక్క శిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని అలాంటి కదలిక వీరి కవితల కలయికతో సాగింది. విజయ్ గారు
10: చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్ సార్. మీరు ఇలా చెప్తూ ఉంటే మనకు ఒక ఎపిసోడ్ సరిపోవట్లేదు, సో మనం నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం దక్షిణమూర్తి గారు. ఇఫ్ వీ కెన్ హ్యావ్ యువర్ ప్రెసెన్స్ నెక్స్ట్ వీక్ యాస్ వెల్. విజయ్ గారు
2: ఎందుకంటే చాలా బాగుంది షో, ఐ రియలీ లైక్, ఇట్స్ రియలీ టచింగ్ అవర్ హార్ట్ అండ్ ఐ హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ హిమ్.
11: యా, మీరు మాట్లాడాలి, నేను ఎక్కువ మాట్లాడుతున్నా.
10: లేదండి,
2: ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఉండే ప్రాబ్లం ఇది, ఏంటంటే స్టేజ్ ఫియర్ అంటారు. మీరు మొదటిసారి మైక్ ముందు మాట్లాడిన సందర్భం మీకు గుర్తుందా? అట్లే ఎట్లా అనిపించింది ఆ రోజు? అట్లా ఇప్పుడు అనుభూతి ఎట్లా ఉంది? భయంగా ఉండిందారా? మరి రేడియో కాలర్స్ ఇప్పటికీ చెప్తుంటారు దిస్ ఇస్ మై ఫస్ట్

0: రాష్ట్రపతి చేత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. నిర్మల్ అంటే బాసర్ టు మంచిర్యాల ఉండే ఒక పెద్ద రహదారిలో వారి విగ్రహం కూడా పెట్టారు ఆదర్శ ఉపాధ్యాయుడు. అలాగే నేను అంటే ఈ టీచర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన ఉన్నవాళ్ళు ఉన్నారు మా చుట్టూ. దానివల్ల అంటే అదొక కారణం. అందుకే ఇప్పుడు ప్రతి వ్యక్తిలో కూడా అంటే నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి భావిస్తున్నది ఏంటంటే అసలు సామర్థ్యానికి అంటే వివేకానందుడు చెప్పాడు కదా విద్య అంటే మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని తట్టి లేపడమే అని. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, సామర్థ్యం పుష్కలంగా ఉంది, వేదిక దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం ప్రధానం. ఇప్పుడు ఇప్పటికీ నేను కొన్ని వేల కార్యక్రమాలు చేసి ఇప్పటికీ యాంకరింగ్ చేస్తున్నాను. ఇన్నేళ్ళుగా ఇంకా మరి యాంకర్స్ రావాలంటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ముందుకు రావాలి. నిజానికి ఈ స్టేజ్ ఫియర్ కానీ అది మీరు మైక్ దగ్గర వచ్చినప్పుడు వంటి ఈ ఫీలింగ్ కానీ ఎవరికీ ఉండదండి. ఆ పక్కనున్న వాళ్ళు ఒక్కసారి షురు అయితే చాలు అదే నడుస్తుంది బండి అంతే.
1: కరెక్ట్ గా చెప్పారండి, చాలా కరెక్ట్ గా యాప్ట్ గా చెప్పారు. నేను ఒక్కదాన్ని మైక్ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను అంటే అంజలిని అడగండి, చాలా నర్వస్ గా నర్వస్తో ఉంటాను, అసలు మాట్లాడలేకపోతాను. కానీ ఒకళ్ళు ఉండి ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మాత్రం అది ఒక కాన్వర్సేషన్ చాలా అందంగా నడిచిపోతుంటుంది.
0: చాలా మైక్ ఒకటే కానీ మీరు మైక్ ద్వారా కొన్ని వందలు వేల మందితో మాట్లాడుతున్నారు అంతే కదా. సో అది చాలా గొప్ప అనుభూతి. అంటే అది రేడియో అయినా టీవీ
1: అది మీకే చెందిందండి, మీలాంటి ఆకాశవాణి కానీ యాంకర్స్ కి కానీ. మేము ఒకసారి శాంతి స్వరూప్ గారిని కూడా తీసుకొచ్చాం. అసలు ఆయన మాట్లాడడం మొదలు పెడితే చాలు, ఇంకా అలా వింటూనే ఉండాలి అని అనిపించే గొంతులు మీవి చాలా.
0: ఇంకోటమ్మా ఇప్పుడు అంటే నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఒక వ్యాఖ్యాతకి ఇప్పుడు అంటే విజయ్ గారి గొంతు కూడా నేను ఆయన విని మొదట్లో అదే అనుకున్నాను, నా వాయిస్లో కూడా మంచి ఆర్టిస్టీ ఉందని. ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అంజలి ఈజ్ గుడ్ ఎట్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ ఆల్. అంజలి తెలుగు నేర్చుకో, నువ్వు తెలుగు టీచర్ సిద్ధంగా ఉన్నాడు. అయితే మాకేంటంటే ఈ ఒక్కసారి ఇప్పుడు మన నల్లా తిప్పితే నీళ్లు పడ్డట్టు మనం షురి చేస్తే అదే నడుస్తుంది. ఆ షురి చేసేదే ముఖ్యం. అంటే మొదటి అడుగు ఎప్పుడు ఒక్కటే మరి అన్నాడు అంతే కదమ్మా. సో ముఖ్యంగా ఇదే కాళోజీ ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే మనను ప్రోత్సహించడానికి భుజం తట్టి నడపడానికి మనం భుజాల మీద ఎత్తుకొని అరే వీడు చాలా గొప్పవాడు, ఈ అమ్మాయిలో చాలా టాలెంట్ ఉంది అని నిన్ను హైలైట్ చేయడానికి అవకాశం దొరికితే యువర్ లక్కీ. కానీ అలాంటి అవకాశం అప్పుడు ఏం చేయాలి, తోసుకొని పోవలయ్యు తొలగి తోవివడిచ్చు అన్నాడు. అంటే నువ్వు నూకొని పోవాలి ముందటగా అంతే. అరే పక్క అరే నువ్వు కూడా ముందు పో, నీ వెనుక నేను ఉంటా అనేంత సహృదయం దొరుకుతుంది, దొరికితే అదృష్టమే. కానీ దొరకకపోతే మాత్రం తోసుకొని పోవాలి అన్నాడు. తోసుకొని పోవడం అంటే అదొక అంటే నెగిటివ్ భావనతో కాదు, మనలో ఉండేటువంటి పాజిటివిటీని ప్రజెంట్ చేయడానికి వెనకడుగు వెయ్యొద్దు అనేది వారి వారు మనకి ఇచ్చినటువంటి ఒక సందేశం. ఇది ప్రజాకవి పుట్టినరోజు, ఒక తిరుగుబాటు గొంతు పుట్టినరోజు, ఒక తెలంగాణ ఆత్మ పలికిన రోజు. ఇది ఒక భాష కోసం, భావం కోసం, మనిషి కోసం జీవితాంతం పోరాడిన మహామనిషి మన కాళ్ళనను ప్రజాకవిని కాళోజీ నారాయణరావును స్మరించుకునే రోజు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న అర్థవంతమైన పండుగ రోజు. కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు, కాళోజీ అంటే ఒక ప్రశ్న, కాళోజీ అంటే ఒక స్పందన, కాళోజీ అంటే ఒక నిరసన, కాళోజీ అంటే ఒక ప్రజాస్వరం. ఎక్కడ నెగిటివిటీ ఉంటే అక్కడ నిరసన ఉంటుంది. మరి నిజమైన తెలంగాణ మట్టిలోంచి వచ్చిన నిజమైన మనిషి మాట కాళోజీ. ఆ కాళోజీని గుర్తు చేస్తూ విజయ్ గారు ఒక మంచి మాట అన్నారు. మీకు బాగా ఏదో అడిగారు సార్, మీరు ఏ తెలంగాణ పదం ఏది ఇష్టమా ఏదో అన్నారు మీరు.
2: మీకు అత్యంత అంటే తెలంగాణ పదం మీకు గుర్తు, బాల్యం నుంచి గుర్తుండిపోయే పదం ఏమిటి?
0: ఎవరికైనా మీకైనా నాకైనా తినవా కొడుక అంటది అమ్మ. అంటే మన మన అప్పుడే ఒక పార్టీకి పోయినా కానీ తినవా కొడుక అంటది. అలా అడగగలిగే అంతకు మించిన ఆత్మీయమైన పదం ఇంకోటి ఉండదు. అట్లాగే దోస్త్, అలై బలై ఇవన్నీ ఇప్పుడు నిజానికి దోస్త్ అనేది అది ఉర్దూనో ఫార్సీనో నాకు తెలియదు కానీ దోస్త్ అనేది చాలా గొప్ప పదం. మనిషి ఎప్పుడు ఒంటరి వాడు కాదు, మన మనసు ఎప్పుడు ఒంటరిది కాదు. ఆ మనసులోని స్పందన మరో మనసుతో షేర్ చేసుకో.

0: చేసుకోవడానికి మనకు ప్రకృతి ఇచ్చిన వరం దోస్తు. అలాగే
1: అక్టోబర్ 17 రోజు మేము ఇక్కడ బతుకమ్మ పండుగతో పాటు అలాయ్ బలాయ్ చేస్తాం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగతో పాటు అలాయ్ బలాయ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయలేం కాబట్టి ఆ రెండు కలిపి ఒకటేసారి చేస్తాం అన్నమాట.
2: సో విజయ్ గారు అండ్ దక్షిణామూర్తి గారు, మనం ఈ టాపిక్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. అప్పుడు ఇంకా కొన్ని తెలంగాణ కల్చర్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం విత్ దక్షిణామూర్తి గారు. మళ్ళీ మీతో ఇంకొక గంట మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి.
0: థ్యాంక్ యూ. మళ్ళీ మనం కొంచెం ముందుగానే చెప్పి, అంటే ఆడియన్స్ కూడా ఎవరైనా కాల్స్ లో మాట్లాడగలిగితే, అంటే
2: తప్పకుండా
0: ఇప్పుడు క్లాస్ రూమ్ లో వన్ సైడ్ ఉండకూడదు. అంటే 10 మంది కలిస్తే వచ్చేంత ఆనందం ఒకవైపు నుంచి కమ్యూనికేషన్ ఉంటే ఉండదు. కాబట్టి మనం పార్టిసిపేషన్ ఇన్వైట్ చేస్తూ
2: తప్పకుండా తీసుకొస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దామండి.
0: విజయ్ గారు అలా చెప్పగానే ఇలా నన్ను దీనిలో విరిజల్లు కురిపించారు మీరు. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అండి. దిస్ ఇస్ ప్రత్యూష అండ్ విజయ్ చావ్ గారు.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. 288 Castor Street in downtown Mountain View. 70+ mouth-watering dishes, clear one kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Speciality chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
4: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
5: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
6: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ
7: back today with Sharad, founder of TradeMyHome.com, powered by Your Home Sold Guaranteed Realty, where upsizing, downsizing, and relocating is made easy.
8: I created TradeMyHome.com for families who need to buy and sell at the same time without the stress. No more selling first and hoping to find your next home, or buying first and then get stuck with two homes.
7: And your program also guarantees to sell their home for 101% of market value, or you'll pay the difference, and if it doesn't sell, you'll buy it?
8: Correct. The Trade My Home program even provide interest-free down payment assistance of up to $350,000. So you are lender qualified and you can trade your home hassle-free.
7: So anyone can upsize, downsize, or relocate with interest-free $350,000 down payment assistance with Trade My Home program, and you'll buy their home for cash.
8: That is right. We have helped thousands of families with Trade My Home program. Call now at 408-740-7400. 408-740-7400 or visit TradeMyHome.com. That's TradeMyHome.com.
9: DRE license number 02031749.
10: Running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, SDET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates. Conditions apply.
11: Received an IRS notice or being audited by the IRS? Need an expert to look at your past filings? CPA Sanjay of Sanjay Tax Pro is the only solution. He's saved thousands of dollars for clients by finding missed deductions or overstated income. He's also found huge refunds for clients. CPA Sanjay advises on all matters related to your business here or abroad,
12: as well as personal tax filings, including foreign property sales and foreign financial assets. Visit SanjayTaxPro.com or call 408-462-5829.
13: Surprise. Wait, do I know you?
14: You use your Discover Cashback card to earn 5% cashback on restaurants all quarter.
13: Yeah.
14: Now, it's payback time.
13: Whoa, hold on.
14: Go ahead.
13: Oh, you mean my Discover Cashback.
14: I told you there'd be payback.
13: You know, you have a weird way of delivering good news.
14: I'm working on that.
15: Activate and earn 5% cashback at different categories each quarter on up to $1,500 in purchases.
16: Terms apply. See discover.com/5 for details.
17: Listen up, people. You already know Wendy's Nugs hit different. But what you don't know is that you can get 10 of them for just $1.99 with purchase through the in-app offer. Yup, 10 crispy nugs with your...
18: You're listening to KSJO HD2 San Jose.
19: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
20: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
21: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
22: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
23: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
22: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
23: ప్రైవసీ ఎవరికి కావాలండి?
24: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
25: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit
22: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
23: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
22: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
23: ప్రైవసీ ఎవరికి కావాలండి?
25: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.
21: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
26: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
27: Travelopod.
26: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
20: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
21: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
19: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
20: ట్రావెలోపాడ్
19: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
20: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: సరిగా చెప్పా, అర్థం కాల.
1: ఆశరాని దేశం వచ్చి దారి తప్పి తప్పి తిరిగినట్టు బాబా.
0: సరిగా చెప్పా, అర్థం కాల.
1: పిండేస్తున్నా బాబా.
0: సరిగా చెప్పా, అర్థం కాల.
1: పిండేస్తున్నా.

0: HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: బై.
4: కంసామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: We give hope of an impossible. This is the man who's really gonna be the man who's gonna be celebrated as a apostle now.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: back up.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: Travelopod.
1: Travelopod.
0: Best and special deals are only available on phone.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
2: యూర్ లిసనింగ్ టు KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
10: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో. విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మనం బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, ginak ginak levi kattu mogi poddi townu. Hey, salam kattu chillam kattu mana terra placeu. Hey, teenu maru yella kotti penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Hey, don't stop dancing! Ponakalu loading!
1: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Mandu

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పనులే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: పక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెల్ ఓపో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu panikirani.

0: వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
4: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఇదేంది?
1: తెలుగు పాట.
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతి లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: నీకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, nu eppudu van kodutunnandu? Ha? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipothe Pohontundi Kada?
10: Undipotham?
9: Yela, Time Aipothundi Kada?
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: మీతో ఆట దాంతో పాట అడు మేట్రవేర్ సార్.

0: లండన్, ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
1: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
2: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: If you are not one of these people, you may want to try Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఏం టెక్స్టైల్ చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: అదేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: Homes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka